ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై మాసం 10వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5 గంటల 55 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడు శ్రోతలు

ఆంగ్ల ధ్వని వింటారు. అనంతరం 6 గంటల నుండి 6 గంటల 5 నిమిషాల వరకు హిందీలో వార్తలు వింటారు. 6 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఒక్కసారి ఊహించుకోండి. చల్లని ఉదయపు గాలి మీ ముఖాన్ని మృదువుగా తాకుతుంది. పక్షుల కిలకిలా రావాలు ప్రకృతిని మేల్కొలుపుతున్నాయి. దూరంగా ఆలయ ఘంటానాదం వినిపిస్తుంది. జై మా కామాఖ్య అంటూ భక్తుల నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూల పరిమళాలు గాలిలో కలిసి మనసుకి తెలియని ప్రశాంతతను అందిస్తున్నాయి. మనమిప్పుడు ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్ర రాజధాని గుహావటి నగరంలో బ్రహ్మపుత్ర మహానది ఒడ్డున వెలిసిన నీలాచల పర్వతాన్ని నెమ్మదిగా అధిరోహిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ పర్వత శిఖరంపై కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత విశిష్టమైన క్షేత్రంగా జగజ్జనని శ్రీ కామాఖ్య అమ్మవారు కొలువైయున్నారు. ఈరోజు క్షేత్రదర్శిని కార్యక్రమంలో కామాఖ్యాదేవి మహిమ, ఈ పవిత్ర క్షేత్ర చరిత్ర, పురాణ గాథలు, ఆలయ విశేషాలు, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, భక్తులు అనుభవించే దివ్యానుభూతి, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటూ మనసారా ఆ అమ్మవారి సన్నిధిలో విహరిద్దాం. మనమిప్పుడు నీలాచల పర్వతానికి అడుగు భాగంలో నిలబడి ఉన్నాం. ఆ కొండపైకి వెళ్ళి ప్రతి

మెట్టు అమ్మా అనే పిలుపుతో ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపిస్తోంది. చేతుల్లో కొబ్బరికాయలు, ఎర్రటి జపా పుష్పాలు, కుంకుమ, చీరలు తీసుకుని భక్తులు అమ్మవారి దర్శనం కోసం నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. మనము వారితో పాటు ఒక్కో మెట్టు ఎక్కుతున్నామనుకోండి, ప్రతి అడుగులోనూ మనసులోని భారాలు దిగిపోతూ అమ్మవారి సన్నిధికి చేరువవుతున్న కొద్దీ ఒక తెలియని ప్రశాంతత మన హృదయాన్ని నింపేస్తుంది. ఇలా భక్తిభావంతో ముందుకు సాగుతూ అమ్మవారిని స్మరించుకుంటూ మరో మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతుల్లారా, ఇప్పుడు మనం గర్భగుడి వైపు నడుస్తున్నాం. ఒక విషయం గమనించారా? ఇక్కడ అమ్మవారి విగ్రహం కనిపించదు. ఇదే ఈ క్షేత్ర విశిష్టత. గర్భగుడిలో సహజంగా ఏర్పడిన పవిత్ర శిలాచీలికలో నిరంతరం ఊరే జలధారను అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ పవిత్ర జలాన్ని దర్శించిన క్షణమే భక్తుల మనసులో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అమ్మవారి రూపంలో కాకుండా శక్తి రూపంలో వెలిసిన అరుదైన క్షేత్రం ఇదే కామాఖ్య. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఈ క్షేత్రం ఎందుకు అంత పవిత్రమైనది? ఆ ప్రశ్నకి సమాధానం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక దివ్య గాథలో ఉంది. దక్ష ప్రజాపతి నిర్వహించిన మహాయజ్ఞానికి తన భర్త పరమేశ్వరుడిని అవమానించారనే బాధను తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. ఆ వార్త తెలుసుకున్న పరమేశ్వరుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని రుద్రతాండవం చేశారు. ఆ తాండవంతో సృష్టి అంతా కంపించింది. అప్పుడు లోకక్షేమం కోసం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించారు. ఆ పవిత్ర అవయవాలు భూమిపై పడిన ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా వెలుగొందింది. వాటిలో సతీదేవి యోని భాగం పడిన పవిత్ర స్థలమే ఈ కామాఖ్య క్షేత్రం. అందుకే ఈ ఆలయాన్ని ఆదిశక్తి నిలయంగా, సృష్టికి మూలమైన తల్లి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ఆ జగజ్జనని కృప మనందరిపై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మరో భక్తిగీతాన్ని విందాం.

శ్రోతులారా, కామాఖ్య అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు కూడా ఉంది కదా? పురాణాల ప్రకారం శివుడి కోపాగ్నికి మన్మధుడు భస్మమయ్యాడు. తర్వాత జగన్మాత అనుగ్రహంతో ఈ నీలాచల పర్వతంపైనే మన్మధుడు తన అందాన్ని, తన శక్తిని తిరిగి పొందాడని కాళికా పురాణం చెబుతోంది. కామను తిరిగి పొందిన క్షేత్రం కావడంతో ఈ దేవిని కామాఖ్య అని పిలుస్తారని విశ్వాసం. అయితే ఈ పేరుకి మరో ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. మనసులోని కోరికలను తీర్చే తల్లి, ధర్మబద్ధమైన సంకల్పాలకు దీవెనలు ప్రసాదించే దేవి, అదే కామాఖ్య అమ్మవారు. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కానీ ఇక్కడ ఒక విశేషం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా ఆలయాల్లో మనకి దేవతా విగ్రహం దర్శనమిస్తుంది కదా, కానీ కామాఖ్య అమ్మవారి ఆలయంలో మాత్రం విగ్రహం ఉండదు. సహజంగా ఏర్పడిన ఒక పవిత్ర శిలా చీలిక. ఆ చీలికలో నిరంతరం ఊరే జలధార. అదే అమ్మవారి సాక్షాత్ స్వరూపంగా పూజలు అందుకుంటుంది. రూపాన్ని కాదు, శక్తిని దర్శించే క్షేత్రమిది. అందుకే గర్భగుడిలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు మాటలు రావడం మర్చిపోయి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అమ్మవారికి నమస్కరిస్తాడు. ఆ దివ్య అనుభూతిని మన హృదయంలో నిలుపుకుంటూ మరో భక్తిగీతాన్ని విందాం.

0: గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని బయటికి వస్తున్న భక్తుల ముఖాలని ఒక్కసారి ఊహించుకోండి. వారి కళ్ళల్లో తృప్తి, హృదయంలో ప్రశాంతత, పెదవులపై జై మా కామాఖ్య అనే నామస్మరణ. ఈ క్షేత్రం మరో విశేషానికి కూడా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో 3 రోజుల పాటు ఆలయ ద్వారాలని మూసివేస్తారు. ఎందుకలా అనే సందేహం సహజమే. ఆ రోజుల్లో జగజ్జనని కామాఖ్యాదేవి రజస్వలగా ఉంటారని భక్తుల విశ్వాసం. స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని, సృష్టికి మూలమైన శక్తిని దైవంగా ఆరాధించే అపూర్వమైన సంప్రదాయమిది. 3 రోజుల అనంతరం ఆలయ ద్వారాలు తెరుచుకోగానే లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తారు. ఆ మహోత్సవాన్ని అంబుబాచి మేళా అని అంటారు. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణం నుంచి కాసేపు బయటికి వచ్చాక కిందగా మహోన్నతంగా నెమ్మదిగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర మహానది కనిపిస్తుంది. ఉదయపు సూర్యకిరణాలు నదీ జలాలపై బంగారు వర్ణాన్ని అద్దుతున్నాయి. కొండల మధ్య నుంచి వీచే చల్లని గాలి, ఆలయం నుంచి వినిపించే ఘంటానాదం, దూరంగా కనిపించే శంఖధ్వని, ఇవన్నీ కలిసిపోతే అది కేవలం ఒక యాత్ర కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అందుకే కామాఖ్య క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు మళ్ళీ రావాలి అనే కోరికతోనే తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. ఆ పవిత్ర వాతావరణాన్ని మన హృదయంలో ఆస్వాదిస్తూ మరో మధురమైన భక్తి గీతాన్ని విందాం.
1: నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. సర్వం శక్తిమయం జగత్. శక్తి లేని పదార్థం లేదు, శక్తి లేనిదే స్పందన లేదు. అంతుచిక్కని ఈ అద్భుత విశ్వానికి ఆదిమూలమైన పరమచైతన్యమే శక్తిగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. సూర్యుని వెలుగు, రేయి చీకటి, చంద్రుని వెన్నెల, అగ్నికి వేడిమి, మన కంటికి ప్రకాశం, ఒంటికి ప్రాణం, చెవికి వినికిడి, ఇలా ప్రతి అణువులో స్పందించే చైతన్యమే ఆదిశక్తి, పరాశక్తి. ఆ అమ్మ వాత్సల్యంతో విశ్వం నడుస్తోందన్న సత్యాన్ని గుర్తించి ఆ వాత్సల్య మాధుర్యానికి పరవశించడమే భక్తి. ఆ భక్తితో ఆది పరాశక్తికి అర్పించే కుసుమాంజలి ఇది.

శ్రోతల్లారా, కామాఖ్య క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు తన మనసులో ఒక కోరికతోనే అమ్మవారి సన్నిధికి వస్తాడు. ఎవరైనా ఆరోగ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం లేదా సంతాన ప్రాప్తి కోసం, మరికొందరు జీవితంలో ప్రశాంతత కోసం. కానీ అమ్మవారి సన్నిధి నుంచి బయటికి వచ్చే సమయానికి ఆ కోరికలన్నింటికంటే గొప్పదైన ఒక వరం వారికి లభిస్తుంది. అదే అంతరంగ ప్రశాంతత. ఎందుకంటే దైవ దర్శనం మన కోరికలను మాత్రమే కాదు, మన మనసును కూడా పవిత్రం చేస్తుంది. ఈరోజు మనం అస్సాంలోని నీలాచల పర్వతంపై వెలిసిన పవిత్ర కామాఖ్య శక్తిపీఠాన్ని మనసారా దర్శించుకున్నాం. అమ్మవారి ఆవిర్భావం, పురాణ గాథ, ఆలయ విశిష్టత, గర్భగుడి దివ్యత్వం, అంబుబాచి మహోత్సవం, బ్రహ్మపుత్ర తీర సౌందర్యం, ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన శక్తి నిలయంగా నిలబెట్టాయి. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి శ్రోత ఇంటిల్లిపాదికి కామాఖ్య అమ్మవారి అనుగ్రహం కలగాలని, మీ జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఆధ్యాత్మిక ప్రశాంతత నిండాలని ఆ జగజ్జనని మనస్ఫార ప్రార్థిస్తూ, ఇంతవరకు మీతో ఈ పవిత్ర యాత్రలో కలిసి నడిచిన నేను

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM. మీతో వైభవడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. లెట్స్ మేక్ దిస్ మార్నింగ్ సూపర్ ఫ్రెష్ విత్ హెల్దీ మార్నింగ్. ఆల్ రైట్, ఎనర్జీని ఇంకొంచెం పెంచడం కోసం ఇదిగో మీకోసం ఒక సూపర్ రిఫ్రెషింగ్ ట్రాక్. వాల్యూమ్ పెంచండి, వైభవండి.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: So, dear listeners, meeto oka very important topic gurinchi maatladutunnanu. Healthy breakfast. Manilo chaala mandiki oka bad habit undi. Enti anukuntunnaru kada? Breakfast skip cheyadam. Especially students, job holders, లేట్ అయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది, డైట్లో ఉన్నాను అని స్కిప్ చేస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ క్లియర్లీ, బ్రేక్ఫాస్ట్ అనేది ఆప్షనల్ కాదు, ఇది కంపల్సరీ. ఎందుకంటే నైట్ అంతా మన బాడీ ఫాస్టింగ్లో ఉంటుంది, మార్నింగ్ లేవగానే మన బాడీకి ఫ్యూయల్ కావాలి కదా, అదే బ్రేక్ఫాస్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏమవుతుంది? ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అండ్ రోజు మధ్యలో జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్కిప్పింగ్, సింపుల్గా అయినా తినండి. ఫర్ ఎగ్జాంపుల్, 2 ఇడ్లీలు ప్లస్ పీనట్ చట్నీ, ఓట్స్ విత్ మిల్క్ అండ్ ఫ్రూట్స్, బనానా ప్లస్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇవి సింపుల్గా ప్రిపేర్ అవుతాయి కానీ చాలా హెల్దీ. మరి మీ మార్నింగ్ని హెల్దీగా స్టార్ట్ చేయడానికి ఒక ఫ్రెష్ సాంగ్ వినిద్దామా? స్టే ట్యూన్, హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ జస్ట్ ఫర్ యూ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? మన ప్లేట్లో 3 థింగ్స్ ఉండాలి. ఏంటి అంటే, కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కోసం, ప్రోటీన్ స్ట్రెంగ్త్ కోసం, ఫైబర్ డైజెషన్ కోసం. ఎగ్జాంపుల్, ఎగ్స్ ప్లస్ 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, వెజిటబుల్ ఉప్మా, ఓట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్, ఇవి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్. మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అంటే బిస్కెట్స్, చిప్స్, ప్యాక్డ్ జ్యూసెస్, ఇవి క్విక్గా ఈజీగా అనిపిస్తాయి కానీ హెల్త్కి డ్యామేజ్. ఇన్స్టెడ్ హోమ్ మేడ్ ఫుడ్స్ బెస్ట్. మీరే చెప్పండి, అమ్మ చెయ్యని బ్రేక్ఫాస్ట్ టేస్ట్కి మ్యాచ్ అవుతుందంటారా? కాదు కదా. సో నెక్స్ట్ టైం బయట తినడం తగ్గించి హోమ్ ఫుడ్ ట్రై చేయండి. ఇప్పుడు మన హెల్దీ టాక్ మధ్యలో ఒక సూపర్ హిట్ సాంగ్ వినేద్దామా? డోంట్ గో ఎనీవేర్, జస్ట్ ఎంజాయ్ దిస్ నెక్స్ట్ ట్రాక్.

సో డియర్ లిజనర్స్, బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు మార్నింగ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? కరెక్టే కదా. మరి మీరు లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు? మొబైల్ చెక్ చేస్తారా? చాలామంది అదే చేస్తారు, బట్ దాట్స్ నాట్ ఎ గుడ్ స్టార్ట్, రైట్? ఇన్స్టెడ్ ట్రై దిస్ రొటీన్. లేవగానే ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తాగండి. 5 to 10 minutes వాకింగ్, లిల్ స్ట్రెచింగ్, ఇవి బాడీని యాక్టివేట్ చేస్తాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే డైజెషన్ కూడా బెటర్ అవుతుంది. మరొక చిన్న టిప్, కాఫీ ఆర్ టీ ఎంటీ స్టమక్లో అవాయిడ్ చేయండి. ముందు ఏదైనా లైట్ ఫుడ్ తీసుకుని తర్వాత తాగండి. ఇలా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీ లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అవుతుంది. మరి ఈ హెల్తీ వైబ్ని కంటిన్యూ చేస్తూ ఇంకో నైస్ సాంగ్ వినేద్దామా? హియర్ ఇస్ ద రిఫ్రెషింగ్ సాంగ్, కీప్ లిస్నింగ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. మనలో చాలామంది కార్బ్స్ మాత్రమే తీసుకుంటారు, లైక్ ఇడ్లీ దోశ. బట్ ప్రోటీన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ప్రోటీన్ మజిల్ని బిల్డ్ చేస్తుంది, లాంగ్ టైం ఫుల్గా ఫీల్ చేసేలా ఉంచుతుంది, వెయిట్ కంట్రోల్కి హెల్ప్ అవుతుంది. మరి మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేయండి ఎగ్స్, పీనట్స్, స్ప్రౌట్స్, మిల్క్ ఆర్ కర్డ్ లైక్ దట్. ఎగ్జాంపుల్స్ స్ప్రౌట్ సలాడ్ ప్లస్ వన్ ఫ్రూట్, ఎగ్ ఆమ్లెట్ అండ్ రోటీ. ఇవి సింపుల్, ఎస్పెషలీ స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. సో రేపు మార్నింగ్ నుంచే ట్రై చేయండి. మరి ప్రోటీన్ పవర్కి మ్యాచింగ్గా ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినిద్దామా? వాల్యూమ్ పై

సో డియర్ లిజనర్స్, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎంత హెల్దీ అనేది మనం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తాం కదా. మన ట్రెడిషనల్ ఫుడ్ ఇడ్లీ కానీ, దోశ, ఉప్మా, పొంగల్, ఇవన్నీ బ్యాలెన్స్డ్ మీల్స్. ఇడ్లీ అంటే స్టీమ్డ్ ఫుడ్, చాలా లైట్. దోశ అంటే ఫోమెంటెడ్, డైజెషన్కి చాలా మంచిది. ఉప్మా అంటే ఫైబర్ రిచ్, అంటే మన ఆన్సెస్టర్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యారు. కానీ మనం వెస్టర్న్ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ఒక్కసారి ఆలోచించండి, మన ఫుడ్ బెటరా లేక జంక్ ఫుడ్ బెటరా? ఆన్సర్ మీకే తెలుసు. మరి మన ట్రెడిషనల్ టేస్ట్కి మంచిగా మ్యాచింగ్గా ఒక మంచి సాంగ్ వినిద్దాం. ఎంజాయ్ దిస్ మెలడీ, స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ కానీ సూపర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా, స్ప్రౌట్స్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే ఫుడ్, బట్ ట్రస్ట్ మీ, ఇది మార్నింగ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. స్ప్రౌట్స్ అంటే ఏంటి? సోక్డ్ అండ్ జర్మినేటెడ్ పల్సెస్, పెసల్లు, శనగలు, ఎట్సెట్రా. ఇందులో న్యూట్రియన్స్ డబుల్ అవుతాయి. బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ రిచ్, డైజెషన్కి సూపర్ స్మూత్, వెయిట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎస్పెషలీ డైట్లో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. ఎలా తినాలి? రాగా తినాలా, సాలడ్ లాగా? మనకి సాలడ్ లాగా అయితే మనకి లిటిల్ లెమన్, అనియన్, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకొని లేదా లైట్గా బాయిల్ చేసుకొని కూడా తినచ్చు. మార్నింగ్ ఒక బౌల్ స్ప్రౌట్స్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు హంగర్ కంట్రోల్లో ఉంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్, వర్కహాలిక్స్ అందరికీ ఇది సూపర్ ఆప్షన్. మరి ఒక చిన్న ఛాలెంజ్ మీకోసం, ఈ వీక్లో అట్లీస్ట్ 2 డేస్ స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. మరీ హెల్దీ వైబ్ని కంటిన్యూ చేస్తూ ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం. డోంట్ గో ఎనీవే, స్టే ట్యూన్ ఫర్ దిస్ లవ్లీ ట్రాక్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం మన హెల్దీ మార్నింగ్స్లో ఈరోజు స్ప్రౌట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, ఎందుకంటే ఇది జస్ట్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది సూపర్ ఫుడ్. మీరు సోక్డ్ పల్సెస్ అంటే పెసలు, శనగలు, స్ప్రౌట్స్ అయ్యాక తింటే వాటిలో న్యూట్రియన్స్ మల్టిప్లై అవుతాయి. నార్మల్గా పల్సెస్లో ఉండే విటమిన్స్ స్ప్రౌటింగ్ తర్వాత విటమిన్ సి ఇంక్రీజ్ అవుతుంది, తెలుసా మీకు. అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా పెరుగుతాయి, ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే సేమ్ ఫుడ్ కానీ డబల్ పవర్. అందుకే మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో స్ప్రౌట్స్ తింటే బాడీ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, స్ప్రౌట్స్ లో క్యాలరీ బట్ హై న్యూట్రిషన్. సో వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫ్రెండ్. మీరు బ్రేక్ఫాస్ట్లో హెవీ ఫుడ్ బదులు స్ప్రౌట్స్ ట్రై చేస్తే లైట్గా ఫీల్ అవుతారు, ఎనర్జీ స్టడీగా ఉంటుంది, మిడ్ మార్నింగ్ హంగర్ తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్మాల్ బౌల్ స్ప్రౌట్స్ ఇస్ ఈక్వల్ టు బిగ్ హెల్త్ బెనిఫిట్. మరి ఈ హెల్దీ సూపర్ ఫుడ్ థాట్తో ఒక కూల్ సాంగ్ వినేద్దామా? స్టే ట్యూన్, హియర్ కమ్స్ ఎ రిఫ్రెషింగ్ ట్రాక్.

సో డియర్ లిజనర్స్, స్ప్రౌట్స్ హెల్దీ అని తెలుసుకున్నాం, కానీ చాలామందికి ఒక డౌట్, టేస్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి? లెట్ మీ గివ్ యూ సమ్ ఈజీ అండ్ టేస్టీ ఐడియాస్. స్ప్రౌట్ సాలెడ్, అనియన్, టమాటో, క్యారెట్, లెమన్ జ్యూస్, లిటిల్ సాల్ట్, సూపర్ టేస్టీ, రైట్? స్ప్రౌట్స్ ప్లస్ ఫ్రూట్స్ మిక్స్, పొమగ్రనేట్ యాడ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. కొంచెం ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్ క్విక్ ఫ్రై చేసుకుంటే కూడా యమ్మీ. అండ్ ఇంకొకటి స్ప్రౌట్స్ చాట్, చాట్ మసాలా, కొరియాండర్, లెమన్, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే బోరింగ్ ఫుడ్ అయితే కాదు, క్రియేటివ్గా చేసుకుంటే వెరీ టేస్టీ, కిడ్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా సర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఓవర్ కుక్ చేయకండి, స్లైట్ క్రంచ్ ఉండాలి, అప్పుడు న్యూట్రియన్స్ ఇంటాక్ట్లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్ప్రౌట్స్ అంటే బోరింగ్ అన్న థాట్ మార్చేద్దామా? మరి ఈ టేస్టీ ఐడియాస్ తర్వాత ఒక మంచి సాంగ్ వినిద్దాం. ఎంజాయ్ దిస్ నెక్స్ట్ ట్రాక్, కీప్ లిస్నింగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు రెయిన్బో 101.9 FM. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ముచ్చట్లు పాటలు కాసేపు పక్కన పెట్టి ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాలో నిన్న మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయన్నారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరుదేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడికి చేరే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్లో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. షాబాద్ మండలం సీతారాంపురంలో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. నూతన సర్పంచులు, కార్యదర్శులు చట్టాలు, విధి విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలన్నారు. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి 1969 నాటి ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యమకారులకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల నివాస స్థలం, ఉచిత వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు, నెలవారీ పింఛను అందించాలని ప్రతినిధులు ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: 101.9.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇప్పుడు స్టూడియోలో టైం అయితే 8:00 అయిపోయి 5 మినిట్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు వైబ్రెంట్ హైదరాబాద్ షోలో ఉన్నాము. సో మనం ఇందాక స్ప్రౌట్స్ ఎవరు తినాలి, ఏంటి అది, బ్రేక్ఫాస్ట్కి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం కదా. సో యాక్చువల్లీ స్ప్రౌట్స్ ఎవరు తినాలి అంటే ఆన్సర్ సింపుల్, ఆల్మోస్ట్ ఎవ్రీవన్, బట్ ఎస్పెషలీ స్టూడెంట్స్. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, జాబ్ హోల్డర్స్కి లాంగ్ ఎనర్జీ సస్టైన్ అవుతుంది, అండ్ ఫిట్నెస్ లవర్స్కి ప్రోటీన్ బూస్ట్, విమెన్ ఐరన్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్. అంటే ఒక సింపుల్ బౌల్ స్ప్రౌట్స్ హోల్ ఫ్యామిలీకి సూటబుల్. కానీ ఒక చిన్న ప్రికాషన్, చాలా సెన్సిటివ్ డైజెషన్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, రాగా కాకుండా లైట్ స్టీమ్ చేసుకొని తినొచ్చు అంతే. మరి డైలీ కాదు కానీ వీక్లో 3 to 4 times స్ప్రౌట్స్ తీసుకుంటే బాడీలో క్లియర్ చేంజ్ కనిపిస్తుంది, ఎనర్జీ, స్కిన్ గ్లో, డైజెషన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది స్మాల్ హ్యాబిట్ బట్ బిగ్ రిజల్ట్. మరి ఈ హెల్తీ రిమైండర్ తర్వాత ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్, ఎంజాయ్ దిస్ మెలడీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సో వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. చాలా మందికి స్ప్రౌట్స్ హెల్దీ అని తెలుసు, కానీ కరెక్ట్గా ప్రిపేర్ చేయడం తెలీదు. సో లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఫస్ట్ పెసళ్ళు లేదా శనగలు తీసుకుని క్లీన్ వాటర్లో 8 to 10 hours సోక్ చేయండి. నెక్స్ట్ డే వాటర్ డ్రెయిన్ చేసి ఒక క్లాత్లో లేదా బాక్స్లో ఒక రోజు ఉంచండి. అంతే, చిన్న చిన్న స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్, ఎక్కువ రోజులు ఉంచితే స్మెల్ వస్తుంది, ఫ్రెష్గా ఉన్నప్పుడే తినండి. స్టోరేజ్ గురించి ఏంటంటే ఫ్రిడ్జ్లో 1 to 2 days వరకు పెట్టుకోవచ్చు. మరి హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. క్లీన్ వాటర్ యూజ్ చేయండి, లేకపోతే స్టమక్ ఇష్యూస్ రావచ్చు. సింపుల్ ప్రాసెస్ బట్ సూపర్ హెల్తీ రిజల్ట్. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయడం ఎంత ఈజీ అనేది. మరి ఈ యూస్ఫుల్ ఇన్ఫో తర్వాత ఒక లైట్ మ్యూజిక్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్, ఎంజాయ్ దిస్ ప్లెజెంట్ సాంగ్.

చిన్న హ్యాబిట్స్ చాలు. మార్నింగ్ టైంకి లేవడం, నీళ్లు తాగడం, మంచి బ్రేక్ఫాస్ట్ తినడం, పాజిటివ్గా రోజు స్టార్ట్ చేయడం, ఇవి సింపుల్గా అనిపిస్తాయి కానీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసే పవర్ వీటి దగ్గరే ఉంటుంది. మన హెల్త్ని మనమే కేర్ తీసుకోవాలి, ఎందుకంటే హెల్త్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో డియర్ లిసనర్స్, ఈరోజు నుంచి అట్లీస్ట్ ఒక చిన్న చేంజ్ స్టార్ట్ చేయండి. అది స్ప్రౌట్స్ కావచ్చు, ఇంకేదైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, జస్ట్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్. మీ రోజు హెల్తీగా స్టార్ట్ అయితే మీ డే మొత్తం హ్యాపీగా ఉంటుంది. స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. మరి ఈ లవ్లీ మార్నింగ్ని ఇంకొక లవ్లీ సాంగ్తో ఎంజాయ్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. మన వైబ్రెంట్ హైదరాబాద్ మన సిటీలో జూలై 10th జరుగుతున్న ఎగ్జైటింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్, ఫుడీస్, ఫ్యాషన్ లవర్స్ అందరికీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఉంది ఈరోజు. అండ్ దట్ టు ఈరోజు ఫ్రైడే, అంటే వీకెండ్. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యర్ డే, స్టే ట్యూన్, ఎందుకంటే ఈ షో మీ వీకెండ్ ప్లాన్స్ సెట్ చేస్తుంది. మరి హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఒక సూపర్ సాంగ్తో స్టే ట్యూన్, లెట్స్ బిగిన్.

0: ಶುಭಲಕ್ಷ್ಮೇ.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಡಿಯರ್ ಲಿಸ್ನರ್ಸ್, ಮೀರು వింటున్నారు రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు మన వైబ్రెంట్ హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈరోజు జూలై 10న జరుగుతున్న మ్యూజిక్ ఈవెంట్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్. మ్యూజిక్ లవర్స్ కోసం ఫ్రైడే జామింగ్ సెషన్స్ జరుగుతాయి. సో మ్యూజిక్తో రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నారా? దెన్ దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. మరి మ్యూజిక్ గురించి మాట్లాడాం కాబట్టి లెట్స్ ఎంజాయ్ వన్ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్, హియర్ కమ్స్ అ మ్యూజికల్ ట్రీట్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో వైబ్రెంట్ హైదరాబాద్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇప్పుడు ఫుడ్ లవర్స్ కోసం ఒక రాయల్ అప్డేట్. నిజామీ ఫుడ్ ఫెస్టివల్ ప్రస్తుతం మన హైదరాబాద్లో జరుగుతుంది, అండ్ జూలై 3rd నుండి జూలై 11th.

లెవెన్త్ వరకు. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 టు ఈవినింగ్ 4. సో అంటే ఈరోజు జూలై 10th కాబట్టి మీరు ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఒక మంచి లంచ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. సో స్టే ట్యూన్, హియర్ కమ్స్ అన్ అనదర్ ట్రాక్.

సో డియర్ లిజనర్స్, ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కాబట్టి వీకెండ్ కాబట్టి మీ అందరి కోసం ఈవినింగ్ ప్లాన్స్ కోసం అయితే ఒక సూపర్ ఫన్ ఆప్షన్ ఉంది. ఏంటి అంటే కామెడీ క్రాకర్స్ అనే స్టాండప్ కామెడీ షో ఈరోజు జూలై 10th జరుగుతుంది. ఆఫీస్ స్ట్రెస్, వీక్లీ టైర్డ్నెస్ అన్నీ మర్చిపోవాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ రిలీఫ్. కానీ ఒక చిన్న నోట్, ఈ షో 18+ ఆడియన్స్ కోసం మాత్రమే. సో ప్లాన్ అకార్డింగ్లీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళినా నవ్వులని షేర్ చేసుకుంటే మరింత ఫన్. సో స్టే ట్యూన్, ఎంజాయ్ దిస్ ఎంటర్టైనింగ్ ట్రాక్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మారడం అవసరమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్లో భాగంగా రాత్రి బ్రిస్టల్లో జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో నాట్ 1.9 FM. నేను మీ ఆర్జే మధు. సో ఇప్పుడు కల్చర్ లవర్స్ కోసం మన వైబ్రెంట్ హైదరాబాద్ షోలో ఒక బ్యూటిఫుల్ అప్డేట్ తీసుకొచ్చాను. రవీంద్ర భారతిలో ఈరోజు ఒక క్లాసికల్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈరోజు జులై 10th ఈవినింగ్ 6 o'clock నుండి నైట్ 10 o'clock వరకు రవీంద్ర భారతి హైదరాబాద్. ఈ కార్యక్రమం పేరు సంగీత నృత్యోత్సవం, అంటే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో ఒక కంప్లీట్ కల్చరల్ ఈవినింగ్ అనమాట. సో మన హైదరాబాద్ కల్చర్ని క్లోజ్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. క్లాసికల్ డ్యాన్స్, ట్రెడిషనల్ మ్యూజిక్, కామ్గా పీస్ఫుల్గా ఈవినింగ్ స్పెండ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక మీనింగ్ఫుల్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో హైదరాబాద్లో ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నారా? దెన్ రవీంద్ర భారతి వైపు వెళ్ళి ఆర్ట్ అండ్ కల్చర్ వైపుని ఫీల్ చేయండి. మరి ఈ కల్చరల్ మూడ్ని కంటిన్యూ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం. స్టే ట్యూన్డ్, ఎంజాయ్ దిస్ మెలడీ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో నట్ 1.9 FM. నేను మీ ఆర్జే మధు. సో ఇప్పుడు మన వైబ్రెంట్ హైదరాబాద్లో క్విక్గా స్పోర్ట్స్ లవర్స్ కోసం ఒక అప్డేట్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ సీన్లో ఒక ఎక్సైటింగ్ ఫేజ్ నడుస్తోంది. యుఎస్ఏలో లాస్ వేగాస్లో జరుగుతున్న ఎన్బిఏ సమ్మర్ లీగ్ యంగ్ ప్లేయర్స్ కొత్త టాలెంట్ షోకేజ్ అవుతున్న ప్లాట్ఫామ్. జూలై మంత్ అంతా బాస్కెట్బాల్ ఫ్యాన్స్కి ఇది ఒక ట్రీట్ లాంటిది. ఫ్యూచర్ స్టార్స్ ఎవరవుతారు, నెక్స్ట్ సీజన్లో ఎవరు షైన్ అవుతారు అన్నది ఇక్కడే ఫస్ట్ గ్లిమ్స్ కనిపిస్తుంది. మన హైదరాబాద్లో కూడా బాస్కెట్బాల్ ఇంట్రెస్ట్ లోగా పెరుగుతుంది. స్కూల్స్, కాలేజెస్లో టోర్నమెంట్స్, యూత్ పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లోబల్గా జరుగుతున్న ఈవెంట్స్ ఇన్స్పైర్ అవుతూ మన లోకల్ లెవెల్లో కూడా స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పోర్ట్స్ అంటే సిర్ఫ్ ఎంటర్టైన్మెంట్ కాదు, డిసిప్లిన్, ఫిట్నెస్, ఫోకస్ అన్నీ నేర్పిస్తుంది. సో వెదర్ ఇట్స్ క్రికెట్, బ్యాడ్మింటన్ ఆర్ బాస్కెట్బాల్, స్టే యాక్టివ్, స్టే ఫిట్. మరి ఈ ఎనర్జెటిక్ స్పోర్ట్స్ వైబ్ తర్వాత ఒక పవర్ ప్యాక్డ్ సాంగ్ వినేద్దామా?

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. సో ఇప్పుడు మనం వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఈవెంట్ ఉంది, అదేంటంటే ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్పో. సో ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది, జూలై 9 నుంచి 11 వరకు. ఇది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద ఎగ్జిబిషన్. ఫార్మా మెషినరీ, ప్యాకేజింగ్ సిస్టమ్స్, ల్యాబొరేటరీ టెక్నాలజీస్ అన్నీ ఒకే ప్లేస్లో షోకేస్ చేస్తున్నారు. ఇండియా ఫార్మా సెక్టర్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మనందరికీ తెలిసిందే. అలాంటి ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, కంపెనీస్, ఇన్నోవేటర్స్ అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద కలిసే అవకాశం ఇది. స్టూడెంట్స్, ఫార్మా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బిజినెస్ పీపుల్, కొత్త టెక్నాలజీస్, ట్రెండ్ తెలుసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ ఈవెంట్. నెట్వర్కింగ్, లెర్నింగ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అన్నీ ఇక్కడ అవైలబుల్. సో హైదరాబాద్లో ఈరోజు ప్రొడక్టివ్గా స్పెండ్ చేయాలనుకుంటే హైటెక్స్ వైపు వెళ్ళి ఈ ఎక్స్పోని ఎక్స్ప్లోర్ చేయండి. మరి ఈ ఇన్ఫర్మేటివ్ సెగ్మెంట్ తర్వాత ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం. స్టే ట్యూన్.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. వైబ్రెంట్ హైదరాబాద్లో ఇప్పుడు నేచర్ లవర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ అప్డేట్. సో మన హైదరాబాద్లో ఒక అమేజింగ్ సిటిజన్ సైన్స్ యాక్టివిటీ జరుగుతుంది. అదేంటి అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కదా, చెప్తాను. కానీ దానికంటే ముందు ఇంకొక మంచి ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రాక్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇందాక ఒక అమేజింగ్ సిటిజన్ సైన్స్ యాక్టివిటీ జరుగుతుంది, చెప్తాను అని చెప్పాను కదా. సో అదేంటంటే హైదరాబాద్ బర్డ్ అట్లాస్ మాన్సూన్ సర్వే. ప్రతి సంవత్సరం మాన్సూన్ సీజన్లో వాలంటీర్స్ సిటీ అంతా స్ప్రెడ్ అయ్యి

డిఫరెంట్ ఏరియాస్లో బర్డ్స్ అబ్జర్వ్ చేసి డేటా కలెక్ట్ చేస్తారు. మన సరౌండింగ్స్లో ఉన్న బర్డ్స్, క్రౌస్, మైనాస్, చిన్న చిన్న స్పీషియస్, వాటి పాపులేషన్ బిహేవియర్ ట్రాక్ చేయడం ఈ సర్వే యొక్క మెయిన్ ఎయిమ్. సో ఈ ప్రాజెక్ట్ వల్ల మన సిటీ డైవర్సిటీ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అలాగే బర్డ్ కౌంట్ ఇండియా ఆర్గనైజ్ చేసే మంత్లీ బర్డింగ్ ఛాలెంజెస్ కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీటర్స్ నియర్ బై పార్క్, లేక్ దగ్గర బర్డ్స్ అబ్జర్వ్ చేసి రికార్డ్ చేయడం ద్వారా నేచర్ని అబ్జర్వ్ చేయడం కొంచెం

0: హైదరాబాద్ లో వీకెండ్ లో ఫ్రీగా ఉంటే ఒక్కసారి పార్క్ కి వెళ్ళి బర్డ్స్ అబ్జర్వ్ చేయండి, ట్రై సంథింగ్ డిఫరెంట్. మరి ఈ కామ్ నేచర్ వైబ్ తర్వాత ఒక మంచి సాంగ్ వినిద్దాం. స్టే ట్యూన్, ఎంజాయ్ దిస్ సాంగ్.
1: చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు రెయిన్బో 101.9 FM. నేను మీ ఆర్జే మధు. సో అయితే ఈరోజు మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అయితే అది మీతో షేర్ చేయాలనిపిస్తుంది. ఏంటి అంటే ఆ ఇన్సిడెంట్, ఈరోజు మార్నింగ్ నేను స్టూడియోకి వచ్చాక ఒక లిజనర్ మెసేజ్ చేశారు, మధు గారు నేను హైదరాబాద్లో లేను కానీ మీ షో మిస్ కాకుండా వింటున్నాను అని. అది విన్నాక నాకు అనిపించింది, హైదరాబాద్లో లేకపోయినా షో ఎలా వినాలో తెలుసు కాబట్టి వింటున్నా అన్నారు. మరి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు కదా, ఎలా వింటారు, ఎలా వినాలి మనం హైదరాబాద్లో లేకపోయినా కానీ అని అనుకుని ఉంటారు కదా. సో అదేంటి అంటే, మనం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎనీ టైం లైవ్గా వినొచ్చు. అండ్ మన లిజనర్స్కి అందరూ ఎవరైనా సరే ఎక్కడున్నా, ట్రావెల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఈవెన్ అబ్రాడ్లో ఉన్నా, మన ఆకాశవాణి ప్రోగ్రామ్స్ అన్నీ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో డియర్ లిజనర్స్, మీరు కూడా ట్రై చేయండి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ప్రోగ్రామ్స్ని మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: డియర్ లిజనర్స్, ఈరోజు మార్నింగ్ 6 నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేసాం కదా. సో ఫస్ట్ కామాఖ్య గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం, ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్, స్ప్రౌట్స్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. సో కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వీకెండ్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ ఫ్రైడే మార్నింగ్ గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ సమయం తననట్టుగా తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో టైం 10:00 అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, రెయిన్బో 101.9 FM. నేను మీ ఆర్జీ మధు సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్, పలు కోర్సులను, ఫిజికల్ లిటరసీ ప్రోగ్రాంలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉషతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా విధానం 2025 దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు గురువారం హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని భక్తి శ్రద్దలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు, ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం, ఈ మూడూ కలిసి దేశాన్ని సురక్షితంగా ఉంచగలవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వైబ్రెంట్ విజిలెన్స్ ప్రోగ్రామ్

ప్రోగ్రామ్ కింద వలసలు నివారించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100కి 100% అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల సమావేశంలో అమిత్ షా పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆక్లాండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు చాలామంది న్యూజిలాండ్ ప్రజలు కూడా కియా ఓరా మోదీ అనే సాంప్రదాయ మావోరీ స్వాగతంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి పర్యటించడం తమకు గర్వకారణమని, తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసే క్షణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేస్త్రి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్ కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలు స్వయంగా తనిఖీలు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులు తమలోని అపారమైన ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసినట్టయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా, సమాజానికి ఆదర్శంగా ఎదగగలరని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనను ముగించుకుని ఒమన్ చేరుకున్నారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రస్సెల్స్లను సందర్శిస్తూ 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత 2028-29 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పదవీ కాలం కోసం భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన న్యూయార్క్ వెళ్తారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు పిటి ఉష, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పిటి ఉష మాట్లాడుతూ ఈ భవనం భావి క్రీడాకారుల కళ

సాకారం చేసే కేంద్రంగా ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందన్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి కోరారు. భారత్ డైమండ్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా శైలేష్ వగేర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత ఆయుధ కర్మాగార సేవకు చెందిన ఆయనకు రక్షణ తయారీ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే

ప్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, యు ఆర్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సుర్భి. దోస్తో, ఆజ్ హమ్ బాత్ కర్ రహే హై 3 మ్యాజిక్ వర్డ్స్ కీ. 3 మ్యాజిక్ వర్డ్స్ ఆర్ థ్యాంక్ యూ, ప్లీజ్ అండ్ సారీ. అభీ మేనే బాత్ కీ సారీ కీ ఆర్ ప్లీజ్ కీ. అభీ అబ్ బాత్ కర్తే హై థ్యాంక్ యూ కీ. క్యా ये तीसरा शब्द जो थैंक यू है, कभी आपने सोचा कि हमारी ज़िंदगी में कितने लोगों की वजह से मतलब कितनी आसान बन जाती है उनकी हेल्प से, लेकिन कभी उनको दिल से थैंक यू बोला है क्या? तो जब कोई भी अपनी थोड़ी सी भी हेल्प करे तो थैंक यू बोलने में क्या सोचना. सुबह दूध देने वाला हो, अखबार देने वाला हो, सफाई कर्मचारी मतलब बस ड्राइवर एंड योर ऑफिस कलीग, कितने लोग हैं जिनकी वजह से अपना डेली रूटीन, अपना काम चलता है, लेकिन क्या हम उन्हें धन्यवाद करते हैं? नहीं नहीं, कई बार हम सोचते हैं कि ये तो उनका काम है और वो काम कर रहे हैं, लेकिन काम कर रहे हैं वो आपके लिए और मेरे लिए कर रहे हैं, तो उनको थैंक यू बोलना तो बनता ही है. ठीक है, डेली नहीं कह पा रहे हैं, लेकिन कभी कभी तो थैंक यू बोलते रहिए. थैंक यू बोलने से उनको भी मोटिवेशन मिलता है. तो जब आज सुबह अगर आपने किसी से भी चाय ली है और एक बार अगली बार कप लेते हुए मुस्कुरा देते हैं और उनको थैंक यू बोल देते हैं, तो हो सकता है ये मुस्कान पूरे दिन आपके साथ चलेगी और जिसके लिए मुस्कुराया है उसके लिए भी साथ चलेगी. तो दोस्तों, ज़िंदगी की सबसे खूबसूरत बात यही है कि थैंक यू बोलो, सॉरी बोलो और प्लीज़ बोलो.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: పెంపొందించుకునే అవకాశం ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: Welcome back, dosto. You are listening FM Rainbow 101.9 with your RJ Surbhi. Dosto, hum baat kar rahe hain hobbies ki. हॉबीज की, जिसमें मैंने बताया आपको कि भाग दौड़ की ज़िंदगी से थोड़ा सा बाहर निकल के एक सुकून का काम हम करने को जब जाते हैं तो सच में दिल में बहुत ही ज़्यादा अच्छा लगता है.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: हाँ जी दोस्तों, अब टाइम है हेलो रेनबो का. अब आप मुझसे बात करेंगे और अपने थॉट्स मेरे साथ शेयर करेंगे. एक आपके लिए बड़ा प्यारा सा प्रश्न है. चूंकि हम हॉबी की बात कर रहे थे तो उस हॉबी के लिए ही एक प्रश्न है कि आपको ऐसा क्या करना अच्छा लगता है खाली टाइम में जो आपको बहुत ज़्यादा सुकून देता है और आप बड़ा ही एनर्जेटिक भी फील करते हैं. चाहे आपको कितनी ही मुश्किल आ रही हो लेकिन वो छोटा सा काम करने के बाद पूरा दिन रिफ्रेशिंग हो जाता है. तो अपनी हॉबी के बारे में बताइए और ये भी बताइए कि सच में उसको करने के बाद आपको रिफ्रेशिंग फील होता है कि नहीं होता है. तब तक सुनते हैं एक छोटा सा गाना. लेकिन लेकिन लेकिन आप मुझे कॉन्टेक्ट कर सकते हैं. फ़ोन नंबर है 0402323 0030 और वी हैव अनदर नंबर 0402323 4821 एंड वन मोर 0402970475. सो आई एम वेटिंग फॉर योर कॉल. तब तक के लिए सुनते हैं एक बहुत सारा बहुत प्यारा सा नगमा.

0: What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Hello, Rainbow. Hello, Rainbow.
5: Hello.
4: Hello.
5: Hello. Hello. Good afternoon, ma.
4: Hello.
5: Hello. Good afternoon.
4: अभी कॉलर हमसे जुड़ रहे हैं. मे बी सम नेटवर्क इशू चल रहा है. तब तक के लिए अगेन हम सुनते हैं. पहले एक सुनते हैं कमर्शियल स्पॉट, फिर सुनते हैं एक खूबसूरत संगीत.
5: हेलो.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: హలో,
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: హలో రెయిన్బో.
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: హలో,
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం జరా
4: కాలర్ జుడ్నా తో చాహ రహే హై లేకిన్ క్యా బాత్ హై ఎక్ బార్ ఫిర్ చెక్.
5: హా వో బాత్
4: हेलो
5: स्वागत है मैडम. स्वागत है आपका सरबी.
4: हेलो.
5: हाँ सर, स्वागत है आपका सरबी.
4: लेते हैं छोटा सा ब्रेक अभी कॉलिंग से. तब तक सुनते हैं एक छोटा सा प्यारा सा गीत.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: వెల్కమ్ బ్యాక్ లిస్నర్, యు ఆర్ లిస్నింగ్ FM రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సుర్బి. ఆజ్ హమ్ బాత్ కర్ రహే హైన్ హాబీస్ కీ, हॉबीज़ जो आपको सुकून देती है, जो आपके मन को खुश कर देती है. इसी हॉबी से रिलेटेड मुझे एक छोटी सी कहानी कह सकते हैं या एक रियल इंसिडेंस याद आ रहा है. कॉलेज की एक छात्रा ने एक बार बताया कि परीक्षा के दिनों में ना उसको बहुत प्रेशर रहता था, बहुत घबराहट होती थी और एग्ज़ाम देना इज़ जस्ट लाइक अ बिग टास्क फॉर हर. फिर उसने एक आदत बनाई, उसे याद आया कि जब मैं बचपन में थी तो मैं जनरली क्या करती थी जिसे मुझे अच्छा लगता था. तो रोज़ शाम को सिर्फ 15 मिनट के लिए उसने स्केच बनाना शुरू कर दिया. और उसने कहा कि मुझे अच्छे मतलब स्केच बनाना तो नहीं आता था, लेकिन उन 15 मिनट में वो अपनी सारी चिंता भूल जाती थी, पूरा एग्ज़ाम का प्रेशर भूल जाती थी. क्या पढ़ा है क्या पढ़ा नहीं ये सब तो उसको मन में आता ही नहीं था. क्यों? क्योंकि उसके साथ था स्केचिंग. तो धीरे धीरे उसका जो सेल्फ कॉन्फिडेंस है ना वो बढ़ गया और स्ट्रेस भी कम हो गया. हाँ जी दोस्तों, हॉबी का मकसद किसी और को मतलब आपको इम्प्रेस नहीं

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: సో దోస్తో, యు ఆర్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సుర్బి. దోస్తో, ఆజ్ కా సఫర్ బడా హి సువానా థా, జిస్మే హమ్నే బాత్ కీ స్మైల్ కీ, కైండ్నెస్ కీ ఔర్ గ్రాటిట్యూడ్ కీ, సాథ్ హి సాథ్ కుచ్ డిస్కషన్ హుయే, కుచ్ బాతే కీ ఔర్ ఆజ్ హమ్నే జానా కీ యే త్రీ వర్డ్స్, మ్యాజిక్ వర్డ్స్, థ్యాంక్ యూ, సారీ అండ్ ప్లీజ్, కేసే హమారీ లైఫ్ కో చేంజ్ కర్ దేతే హై. ఔర్ హాబీస్, హాబీస్ జిస్నే ఆప్నే సభీ నే సమ్జా కీ హాబీస్ సిర్ఫ్ ऐसा नहीं है कि आपको टाइम स्पेंड करना है, उसके लिए आपको हॉबी करने से जो सुकून मिलता है उसके लिए हॉबी करना है. सो दोस्तों, जुड़े रहिए एफएम रेनबो 101.9 के साथ. ओके, बाय.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 2:02 అయిపోయింది. మనం ఉన్నాం జస్ట్ హే హైదరాబాద్ షోలో. ఎస్, జస్ట్ హే హైదరాబాద్ అనగానే మీ అందరికీ తెలుసు ద యునీక్నెస్ ఆఫ్ హైదరాబాద్, ద డెలీషియస్ ఫుడ్ ఆఫ్ హైదరాబాద్ గురించి అయితే మనం మాట్లాడుకుంటాం ఈ జస్ట్ హే హైదరాబాద్ షోలో. హైదరాబాద్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అందరికీ అయితే బిర్యానీ కదా. అయితే అసలైన హైదరాబాద్ విందు గురించి తెలిసిన వాళ్ళు మాత్రం బిర్యానీతో పాటు ఒక పేరు తప్పకుండా చెప్తారు, అదే బగారా బెంగన్. సో ఈ బగారా బెంగన్ గురించి అయితే ఇవాళ మనం మన జర్నీ హైదరాబాద్లో మాట్లాడుకుందాం. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కిచెన్లో స్టార్ట్ అయింది, అండ్ ఇవాళ ఎంత ప్రాచుర్యం ఈ బగారా బెంగన్ పొందింది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం మన జర్నీ హైదరాబాద్లో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 2:20 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జస్ట్ హే హైదరాబాద్ షోలో. సో జస్ట్ హే హైదరాబాద్ షోలో మనం ఇందాకే మాట్లాడుకున్నాం బిర్యానీకి అత్యంత సూపర్ జోడీ ఏదన్నా ఉంది అంటే అది బగారా బెంగన్ అని. సో ఈ బగారా బెంగన్ అనేది ఒక జస్ట్ ఒక కూర మాత్రమే కాదు, ఇది కేవలం కూర కాదు అని మన చరిత్ర కూడా చెప్తోంది. ఎందుకు అనంటే ఇది మన హైదరాబాదీ వంటల సాంప్రదాయానికి, ఆతిథ్యానికి, రాజసానికి అన్నిటికీ ప్రతీక. అసలు బగారా బెంగన్ అనే పేరులో బగారా అంటే ఏంటి? బగారా అనే పదం ఉర్దూ మరియు పర్షియన్ మూలాల నుంచి వచ్చిన ఒక పదం. దీని అర్థం ఏంటి అంటే తాలింపు వేయడం లేదా మసాలాలను నెమ్మదిగా వేయించి వాటి సువాసన బయటకు వచ్చే విధంగా దాన్ని తయారు చేయడం, అదే బగారాకు అర్థం. అందుకే ఈ కూరలో మెయిన్ హీరో వంకాయ అయినప్పటికీ బగారాకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. అసలు నిజాం వంటింట్లో మొదలైన ఈ బగారా బెంగన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఫేమస్ అయింది తెలుసుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: FM Rainbow 101.9
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది ఈ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి BIS నాణ్యతకు నమ్మకానికి హామీ
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 2:41 అయితే అయిపోయింది. ఎస్, మనం ఇవాళ జస్ట్ని హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్నాం బగారా బ్యాంగన్ గురించి. సో హైదరాబాద్ వంటకాలపై డెక్కన్, తెలుగు, పర్షియన్, మొఘల్ సంస్కృతుల ప్రభావం ఎంతో ఉంటుంది. నిజాం పాలకులు వాళ్ల రాజభవనంలో విందు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన వంటకమే ఈ బగారా బెంగన్. ఆ కాలంలో ఈ వంట చేయడానికి స్థానికంగా దొరికే వంకాయలను తీసుకొని ఆ వంకాయల కోసం, ఆ వంకాయ కూరని ఎంతో ప్రత్యేకం చేయడం కోసం, ప్రత్యేకంగా తినేవాళ్ళు కూడా ఫీల్ అవ్వడం కోసం తయారు చేయబడ్డ ఆ ప్రత్యేకమైన మసాలానే ఆ బగారా. ఈ మసాలా తయారు చేయడానికి నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి, చింతపండు, సుగంధ ద్రవ్యాలు వీటన్నిటినీ చక్కగా వేయించి ప్రేమగా తయారు చేయబడిందే ఈ బగారా బ్యాంగన్. సో ఒక వంకాయకి ఇంత అద్భుతమైన రూపం ఇచ్చిన మన ఎంతో ప్రాచీనమైన డిష్ మన బగారా బ్యాంగన్. బగారా బ్యాంగన్ గురించి మరిన్ని విశేషాలు మనమైతే తెలుసుకుందాం మన జస్ట్ హైదరాబాద్ లో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 2:51 అయిపోయింది. మనం ఉన్నాం జస్ట్ హే హైదరాబాద్ షోలో. సో జస్ట్ హే హైదరాబాద్ లో మనం బగారా బెంగన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ కూరలో ఒకే రుచిని కాకుండా ఈ కూర ప్రత్యేకత గురించి మాట్లాడాలంటే ఒకే రుచి కాకుండా తీపి, పులుపు, కారం, స్వల్ప చేదు, ఈ నాలుగు రుచుల కలయికే మన బగారా బెంగన్. ముఖ్యంగా దీనిలో ఉపయోగించే పదార్థాల గురించి మాట్లాడాలి అంటే నువ్వులు, వేరుశనగలు, ఎండు కొబ్బరి, చింతపండు, జీలకర్ర, ధనియాలు, ఎర్రమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ఈ మసాలాలన్నింటినీ ఎంతో జాగ్రత్తగా వేయించి ఆ మసాలా తయారు చేయడమే ఈ కూర యొక్క ప్రాణం అని చెప్పచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో పెళ్లి భోజనం అంటే బిర్యానీ పక్కన బగారా బెంగన్ లేకుండా అస్సలు ఉండదు. సో ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ బగారా బెంగన్ గురించి మనం ఇవాళ జస్ట్ హే హైదరాబాద్లో తెలుసుకోవడం సూపర్ సూపర్ కదా. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ జస్ట్ హే హైదరాబాద్. మళ్ళీ రేపటి జస్ట్ హే హైదరాబాద్లో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఈ ప్రతి ఒక్క సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 4 దశాబ్దాల్లో భారత ప్రధాని న్యూజిలాండ్ సందర్శించడం ఇదే తొలిసారి. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఇరు దేశాలు భావిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కోహెడలో 47.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉదయం శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధి రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. నగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఆందోళనలపై ఈరోజు నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో ఒక వర్క్షాప్ నిర్వహించారు. తాను ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తిని కాదని, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోనని బీజేపీ నేత మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీలోనే తుమ్మిడిహట్టి చేవేళ్ల ప్రాజెక్టుల ప్రణాళికలు జరిగాయని గుర్తు చేస్తూ పంటలు ఎండిపోతున్నా కాళేశ్వరం మరమ్మతులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన పునరుత్పాదక ఇంధనం వాటా 50.2% నమోదైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కొండ జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి.

మిగిలిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నార్వే జట్ ఇంగ్లండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లోక్లో సమయం 3:16 ఎస్ మనం ఉన్నాం. అందరికీ ఎంతగానో ఇష్టమైన డబుల్ కా మీఠా ప్రోగ్రాంలో. సో డబుల్ కా మీఠా ప్రోగ్రాంలో ది డేస్ స్పెషాలిటీ అయితే తెలుసుకుంటాం కదా. సో ఎంత ఉత్సాహంగా ఉంటుంది కదా. ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతిరోజు ప్రత్యేకమే అసలు చెప్పాలంటే. సో ఆ డేకి మన చరిత్రలో ఉన్న ప్రత్యేకత, మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకతను అలా తెలుసుకోవడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయం అనే అనుకోవాలి కదా. సో ఇవాళ జూలై 10 ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాలి అనంటే అది గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే. అసలు ఈ గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే మనకు చెప్పాలి అనుకునేది ఏంటి అంటే, మనం వాడుతున్న పెట్రోల్, డీజిల్, బొగ్గు ఇలాంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడకుండా సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్తు, సోలార్, విండ్ అండ్ వాటర్ ఎనర్జీస్, వీటిని పునరుద్ధరణ చేయగలిగే శక్తులు కాబట్టి వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వలన మనకి మన రిసోర్సెస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా యూటిలైజ్ అవుతాయి అనేది ఈరోజు మనకి చెప్పే ఒక సందేశం. సో దీనిలోంచి మనకు అర్థమైన దాంట్లో ఒక క్వశ్చన్ అడుగుతాం. మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మన ఇంట్లో అనవసరంగా లైట్లు వెలుగుతున్నప్పుడు ఆర్ వీ టేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గో అండ్ ఆఫ్ ఇట్? ఎస్. మన బల్బ్స్ని ఎల్ఈడి బల్బ్స్గా మార్చుకున్నావా సో దట్ పవర్ తక్కువ కన్స్యూమ్ అవుతుంది అని? అలాగే విద్యుత్తును ఆదా చేయాలి అనే ఇంటెన్షన్తో మనం ఎవ్రీడే ఉన్నామా? విద్యుత్తుని ఆదా చేయడం అంటే అది మన పాకెట్ కోసమే కాదు, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో కదా. సో అవసరమైనంత వాడుకోవాలి కానీ వృధా చేయకూడదు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే. సో చిన్న విషయమే, చిన్న అలవాటే కానీ గొప్ప మార్పుల్ని తీయగలదు కాబట్టి ఎస్, దట్ ఈస్ డెఫినెట్లీ షుడ్ బి టాకింగ్ అబౌట్. సో ఈ సూపర్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఈ సూపర్ ట్రాక్ తర్వాత. మళ్ళీ అసలు ఇవాళ డేకి ఉన్న ఇంకా ఇంపార్టెన్సెస్ కూడా తెలుసుకుందాం మన డబుల్ కామీటా షోలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ಮಾಟೈನಾ
0: ಪಾಟೈನಾ
1: ఏ చోటైన
0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 3:29 అయితే అయిపోయింది. మనం ఉన్నాం డబుల్ కా మీఠా షోలో. సో డబుల్ కా మీఠా షోలో ఈ రోజు ప్రత్యేకతలు తెలుసుకుంటున్నాం కాబట్టి మరో ప్రత్యేకత ఈ రోజుకి ఉన్నది ఏంటి అంటే నికోలా టెస్లా స్ఫూర్తి. ప్రపంచ ప్రఖ్యాతమైన శాస్త్రవేత్త నికోలా టెస్లా జన్మదినోత్సవం కూడా ఇవాళ జులై 10 నాడే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన శాస్త్రీయ కృషి గురించి ఎంతో చెప్పుకుంటారు. ప్రత్యామ్నాయ విద్యుత్తు, వైర్లెస్ శక్తి ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలకు ఆయన ఎప్పుడో పునాది వేశారు. టెస్లా ఒక మాట ఎంతో నేర్పుగా చెప్పేవారట, భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఎందుకంటే అక్కడే

మీరు మీ జీవితాన్ని గడపబోతున్నారు అని. ఈ మాట ప్రతి యువతకు పెద్ద స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఫర్ ద డే జులై 10th. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్ పో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 3:49 అయితే అయిపోయింది. మనం ఉన్నాం డబుల్ కా మీఠా షోలో. సో ఇవాళ డబుల్ కా మీఠా షో ముగించే ముందు ఒక చిన్న కథ మీతో పంచుకోవాలనిపించింది. ఏంటా చిన్న కథ అంటే, ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు ఉండేవాట. ఒకరు ప్రతిరోజు ప్రపంచం మారాలి అని అంటూ ఉండేవాళ్ళు. మరొక పిల్లాడు మాత్రం రోజుకొక మొక్క నాటుతూ వెళ్ళాట. 10 సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తి ఇంకా అదే మాట చెబుతూ ఉన్నాడు. 2వ వ్యక్తి నాటిన మొక్కలు ఒక పెద్ద అడవిగా మారాయి. సో మన మాటల కంటే మన పనులే ప్రపంచాన్ని మార్చగలవేమో, ఏమంటారు? ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ 4 గంటలకి సరిగ్గా న్యూస్ హెడ్లైన్స్తో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మెగా పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ప్రారంభించారు. 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు సంపత్ను వారు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో 300 కాప్ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ తదితర అధికారులు నేతలు పాల్గొన్నారు. గాంధీభవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ చిన్న సమస్యలన్నీ త్వరలోనే తొలగుతాయని, క్రమశిక్షణ కమిటీ అందరికీ సమానమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని, కడియం శ్రీహరి కొండా సురేఖ వివాదాలపై సచిన్ సావంత్ జగ్గారెడ్డిల పరిశీలన అనంతరం తగిన చర్యలుంటాయని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లో ప్రజాభవన్ యుఎస్ఎఫ్ఐ బృందం ముట్టడించింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వామపక్ష విద్యార్థి సంఘాల బంద్లో భాగంగా ప్రజాభవన్ ముట్టడి చేయగా యుఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఒక దేశం ఒక ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. కోయంబత్తూరులో జరిగిన నేషనల్ కాంపా గవర్నింగ్ బాడీ 7వ సమావేశానికి పర్యావరణ మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ అధ్యక్షత వహించి దాని పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో డాల్ఫిన్లు, మంచు చిరుతలు, అడవి ఎనుములు, భారతీయ ఖడ్గ మృగాల సంరక్షణకై 4 కొత్త వన్యప్రాణి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి చర్చా వేదిక సంఘర్షణ సమయాల్లో జరిగే లైంగిక హింసను భారత్ తీవ్రంగా ఖండించింది. సమాజాలు నడిచివేయడానికి, అసమ్మతి నొక్కేయడానికి దీన్ని యుద్దాయుధంగా వాడుతున్నారని భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పి హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ప్రారంభమైంది. వార్తల విశేషాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 4:04. మనం ఉన్నాం ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో. సో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో ఇండియాకి సంబంధించిన బోల్డ్ అని ఫ్లాగ్షిప్స్ గురించి మనం వింటూ ఉంటాము. సో ఇవాళ కూడా భారతదేశం అనగానే, భారతదేశం పేరు వినగానే మనకి ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. హిమాలయాల నుంచి తాజ్మహల్, చారిత్రక కట్టుగడాలు, రుచికరమైన వంటలు, బోల్డని విషయాలు అయితే మనకి గుర్తొస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకమైన అద్భుతమైన కళ మన ఇండియాలో ఉంది. మనం దాన్ని కూడా చాలా చాలా ఆస్వాదిస్తాం. సో దాని గురించి మాట్లాడడమే ఇవాళ మన ఇంక్రెడిబుల్ ఇండియా యొక్క లక్ష్యం. అదే మన చేనేత సాంప్రదాయం. సో చీర అనేది ఒక గొప్ప ఎమోషన్ అని చెప్పాలి. అసలు చేనేత హ్యాండ్లూమ్లో దొరికే శారీస్ అనుకోండి, దుప్పటాస్ అనుకోండి, లేకపోతే ఏదన్నా హ్యాండ్లూమ్ క్లాత్ అనేది ఒక అపురూపమైన ఒక కళ. సో అది మనం నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇస్తూ ఉంటాం. అమ్మ చీరని కూతురు కట్టుకోవడం, కూతురు చీరని వాళ్ళ కూతురు కట్టుకోవడం. సో ఈ చీర వెనక, ఈ చేనేత సాంప్రదాయం వెనక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీని మన ఇంక్రెడిబుల్ ఇండియాలో ఇవాళ తెలుసుకుందాం ఈ సూపర్ సాంగ్స్ వింటూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 4:17 మనం ఉన్నాం ఇంక్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో భారతదేశంలో ఉన్న చేనేత సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ గా మనం మాట్లాడుకోబోయేది కాంచీపురం. కాంచీపురం అనగానే పట్టు చీరల రాణి అని అనిపిస్తుంది. మన ప్రయాణాన్ని తమిళనాడులోని కాంచీపురం నుండి ప్రారంభిద్దాం. కాంచీపురం పట్టు చీరలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. స్వచ్ఛమైన పట్టుతో బంగారు జరీతో నేసే ఈ చీరలు పెళ్లిళ్లకు శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణ కలిగినవి అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి చీరను నెయ్యడానికి కొన్ని రోజులు కాదు, కొన్నిసార్లు కొన్ని నెలలు కూడా పడుతుందట. అందుకే కదా కాంచీపురం పట్టు చీర అంటే మనందరికీ ఎంతగానో ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి, కంచి వెళ్ళి కంచి పట్టు చీర కొంటే ఆ ఫీలింగే వేరు కదా. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శించి అప్పుడు అక్కడున్న ఆ చీరను కొనుక్కోవడం అనేది ఒక యునీక్ ఎక్స్పీరియన్స్. ఎస్, ప్రతిసారి కుదరకపోవచ్చు, బట్ ఒక్కసారైనా ప్రతి చేనేత చీరను ఆ ప్రాంతానికి వెళ్ళి కొనే అనుభూతిని డెఫినెట్గా పొందాల్సిందే. ఈ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేసేటి అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 4:32 అయిపోయింది. మనం ఉన్నాం ఇంక్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో మనం భారతదేశంలోని చేనేత సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం, దాంట్లో కూడా ప్రత్యేకంగా చీరల గురించి మాట్లాడుకుంటున్నాం. సో బెనారస్ అనగానే, బెనారస్ చీరలు గుర్తురాగానే ఒక రాజసమే గుర్తొస్తుంది కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని పవిత్ర నగరమైన బెనారస్ వైపుకి వెళ్దాం. బెనారస్ చీరలు వాటి జరీ పనితీరుకి అత్యంత ప్రాచీనం చెందినవి. బెనారస్ చీరలు అనగానే దాని ప్రసిద్ధి ఏంటి అంటే ఆ జరియే గుర్తొస్తూ ఉంటుంది. ఈ జరి పూలు, తీగలు, నెమళ్ళు, ఆకులు, డిజైన్స్ ఎంతో అందంగా నేర్పుగా చేయబడినవి. బెనారస్ చీర అంటే డెఫినెట్లీ ఒక ప్రత్యేకంగా కనిపించే ఒక అద్భుతమైన కళాఖండం అనే చెప్పాలి కదా. సో అలా బెనారస్కి వెళ్ళిపోతూ ఈ సాంగ్ వినేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 4:44 మనం ఉన్నాం ఇంక్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ ఇంక్రెడిబుల్ ఇండియా షోలో మనం భారతదేశం యొక్క చేనేత సాంప్రదాయాల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో దానిలో భాగంగా నెక్స్ట్ మనం వచ్చేసే ప్రాంతం ఏంటి అంటే పోచంపల్లి. ఎస్, మన తెలంగాణ గర్వమైన పోచంపల్లి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన తెలంగాణలోకి వచ్చేసేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన ఒక పేరు. పోచంపల్లి చీర ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇక్కత్ నేతతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ముందుగా నూలుకు రంగులు వేసి తరువాత ఆ నూలుతో అద్భుతమైన డిజైన్లు నేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి ఇక్కత్తుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కళకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ కూడా లభించింది. ఇది తెలంగాణ ప్రజల గర్వమనే చెప్పుకోవాలి కదా. సూపర్ ట్రాక్ వచ్చేస్తోంది మీకోసం. ఈ సూపర్ సాంగ్ తర్వాత ఇంకొక చేనేత అద్భుతం గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 4:49 ఎస్, మన ఇంక్రెడిబుల్ ఇండియాలో మనం భారతదేశంలోని చేనేత సాంప్రదాయాల్లో చీరల గురించి మాట్లాడుకుంటున్నాం. డిఫరెంట్ ప్రాంతాల గురించి అండ్ ఆ ప్రాంతంలో ఆ చీర నేసే పద్ధతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో భాగంగా పాటోళా, గుజరాత్ అద్భుతమనే చెప్పాలి పాటోళా చీరలు. ఇప్పుడు గుజరాత్లోకి పాటోళా నగరంలోకి వెళ్దాం. పాటోళా చీరలు ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన నేత కళగా గుర్తింపబడిన ఒక చీరలు అన్నమాట. అవి ఎందుకు అంటే ఇవి నిలువు అడ్డం నూలు రెండు

రెండిటికీ ముందుగానే రంగు వేసి అత్యంత ఖచ్చితత్వంతో నేస్తారు. ఒక పాటోలా చీర నేయడానికి నెలల సమయం పట్టవచ్చు. అందుకే దీన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. సో మనము సమయభావాన్ని గుర్తులో పెట్టుకొని ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని చేనేత చీరలు అయితే భారతదేశంలో ఉన్నవి కవర్ చేశాం. కానీ దీనికంటే మరెన్నో ప్లేసెస్ ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన చేనేత కళలున్నాయి, చీరలున్నాయి మన భారతదేశంలో. సో ఎప్పుడన్నా ఏదన్నా చీర తెచ్చుకున్నా, ఒక వస్తువు తెచ్చుకున్నా, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి అప్పుడు తెచ్చుకోవడం వల్ల అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది కదా. సో దిస్ ఈస్ ఆర్ ఇంక్రెడిబుల్ ఇండియా ఫర్ ద డే. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ వినేసేయండి అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా మోదీని ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం రన్వేపై జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో భారత్ న్యూజిలాండ్ దేశాల సాయుధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభ వేదికగా రాష్ట వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు నూతనంగా రూపొందించిన పట్టాదారు పాస్బుక్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపిస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరుంటుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా ఆగస్టు సెప్టెంబర్లో ఓటుకు అప్లై చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట జిల్లా ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కలిసి భూమిపూజ చేశారు. ఈ నెల 16 తేదీ

నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ బోనాలోత్సవాలు తెలంగాణ లౌకిక స్ఫూర్తికి ప్రతీక అని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. సంప్రదాయం ప్రకారం తొలి బోనం గోల్కొండలోనే సమర్పిస్తారని, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని అధికారులను ఆదేశిస్తూ జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగాన్ని కట్టుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి 30 ml కంటే పెద్ద ప్యాకుల్లో విక్రయించే మందులకు ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ను తప్పనిసరి చేసింది. భారత్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. హోమ్ ఆఫ్ క్రికెట్గా పిలిచే లార్డ్స్ వేదికపై ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ చారిత్రాత్మకమైన టెస్టులో విజయం సాధించి రికార్డు సృష్టించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 5:04 అయింది. అంటే మన తాజా ట్యూన్స్ టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో తాజా ట్యూన్స్ వింటూ సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేసేద్దాం ఈ 45 మినిట్స్ కదా. సో ఫస్ట్ మీకోసం రాబోయే సాంగ్ రై రై రారా ఫ్రమ్ ద మూవీ పెద్ది అండ్ రెబెల్ సాబ్ ఫ్రమ్ ద మూవీ ది రాజా సాబ్. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: We got flow, we got style. Making move with a smile.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 5:15 మనం ఉన్నాం తాజా ట్యూన్స్ ప్రోగ్రామ్ లో. సో తాజా ట్యూన్స్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ రాబోయే తాజా ట్యూన్స్ ఏంటి అంటే మీసాల పిల్ల ఫ్రమ్ మన శంకర వరప్రసాద్ గారు అండ్ దర్శనమే ఫ్రమ్ నారీ నారీ నడువ మురారి. హోప్ యూ ఎంజాయ్ దెమ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 5:24. మీరు ఉన్నారు తాజా ట్యూన్స్ ప్రోగ్రామ్ లో. సో తాజా ట్యూన్స్ లో నెక్స్ట్ రాబోయే తాజా ట్యూన్స్ ఏంటి అంటే భరత మహాశైలకు విజ్ఞప్తి నుంచి ఒక సూపర్ ట్రాక్, అండ్ అనగనగా ఒక రాజు మూవీ నుంచి కూడా ఒక సూపర్ ట్రాక్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. ఇది మన చట్టం శీర్షికన సైబర్ స్టాకింగ్ గురించి CDAC ICEA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఇ నరేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈనాటి కార్యక్రమంలో సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఐఎస్ఏఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ నరేష్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నరేష్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సైబర్ స్టాకింగ్ అనే పదం ఈ మధ్యలో తరచుగా వింటున్నామండి. సైబర్ స్టాకింగ్ అంటే ఏమిటి?
1: సైబర్ స్టాకింగ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళు ఒక హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకుని ఒక హెరాస్మెంట్ వాళ్లకు కమెంట్స్ రాయడము ఆన్లైన్ లో వేధించడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. అంటే సైబర్ అంటే ఆన్లైన్, స్టాకింగ్ అంటే వేధించడం. అయితే దీనికి అఫెన్స్ యాక్చువల్గా చాలా మందికి తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో గానీ ఈ మధ్య టెలిగ్రామ్ గ్రూప్లలో గానీ చూస్తున్నట్టయితే ఇష్టం వచ్చినట్టుగా కమెంట్స్ పంపించడము. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏదైనా మంచి పోస్ట్ పెడితే దాని కింద చేసి ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ పంపించడము, ఇవన్నీ చేయడము, తర్వాత బాడీ షేమింగ్ చేయడము, పర్సనల్ గా తిట్టడము. ఇప్పుడు ఒక మంచి పని గురించి వాడు చేస్తుంటే లేదు వీడు మోసగాడు అని చెప్పి అనుచిత వాక్యాలు చేయడం, అంటే మొత్తానికి అయితే హెరాస్ చేయడం, ఇదంతా హెరాస్మెంట్ కిందకి వస్తుంది. చాలా చేస్తున్నారండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ అంతా సోషల్ మీడియా అయిపోయింది. ఇది ఒక వృత్తి, అంటే చాలా మందికి మంచి సంపాదన కలిగిస్తుంది. మంచి పని చేసినప్పుడు చాలా మంచి సంపాదన వస్తుంది వాళ్ళకి. కానీ కొందరు ఓర్చుకోలేకను కుతంత్రాల బుద్ధితోటో చాలా కామెంట్స్ మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారండి. కానీ ఈ సైబర్ స్టాకింగ్ అనేది ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం ఇట్స్ ఎ పనిషబుల్ యాక్ట్. దీనికోసం 6 నెలల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ఉంది. అది తెలియదు జనాలకి, ఏదో కామెంట్ చేసేసి వెళ్ళిపోవడం.
0: చేసిన నేర తీవ్రతను బట్టి వాళ్ళని చట్టపరంగా విచారించి ట్రయల్ చేసి పనిష్ చేసి జైలు పంపించే అవకాశం.
1: అవునండి, అవునండి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు? వాళ్ళు ఏదైతే కమెంట్ చేశారో, వాళ్ళు ఏదైతే వాయిస్ క్లిప్స్ పంపించారో, వాళ్ళు ఏదైతే మన పరువుకు భంగం కలిగించే విధంగా మనని కించపరిచే విధంగా చేశారో దాన్నే మనం ప్రూఫ్ కింద ఈ సెక్షన్ లో ఆధారం కింద అప్లై చేసి నిరూపిస్తే తప్పకుండా జైలు శిక్ష పడుద్దండి.
0: నరేష్ గారు, ఎవరైనా ఇటువంటి పరిస్థితులకు గురవుతున్నట్టయితే వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఏ నెంబర్ చేయాలి?
1: 1930 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళది, 1930 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు.
0: అలాగే ఏదైనా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉందంటారు?
1: ఆన్లైన్ లో ఎంహెచ్ఏ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, cybercrime.gov.in లోకి వెళ్లి ఎక్కడెక్కడైతే ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో ఇలాంటి కించపరిచే విధానం కామెంట్స్ వచ్చాయో, వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ వచ్చాయో, వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అందులో అప్లై చేసి మన డీటెయిల్స్ అన్ని అందులో ఇవ్వడమే. తప్పకుండా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, దాని తీవ్రతను బట్టి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా పడుద్దండి.
0: ఇంకొకటి అండి, ఎవరికైనా ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలన్న ఆలోచన కావాలనుకున్నప్పుడు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ గైడెన్స్ కోసం ఉందంటారా?
1: మా ఐఎస్ఏ ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఇప్పుడు శ్రోతలు ఎవరైనా వాళ్ళకి ఏదైనా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు, అపరిచితుడిని కాల్ వచ్చి ఇలా మీ పేరు మీద డ్రగ్ పార్సిల్ వచ్చింది, తర్వాత మేము ట్రాక్ చేశాము, నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను అని చాలా మంది మధ్య ఫేక్ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటివి వచ్చినా గానీ మీరు ఒక్క క్షణం ఆలోచించండి, శ్రోతలందరూ ఆలోచించి మా ఐఎస్ఈఆర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6235 కి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఈ విధంగా వచ్చిందండి, మరి ఎలా చేయాలి ఏంటి అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ మేము ఇస్తాం.
0: 1800-425-6235 ఈ నెంబర్ గనక ఫోన్ చేసినట్లయితే మీ పట్ల జరుగుతున్న ఏదైతే దుశ్చర్య ఉందో దానికి సంబంధించి ఎలా మీరు చర్య తీసుకోవాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, మొబైల్లో దాన్ని ఎలా బ్లాక్ చేయాలో, రిపోర్ట్ అబ్యూస్ చేయాలో, అలాగే ఆన్లైన్ లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఏ ఏ ఆధారాలతో
1: ఎలా ఇవ్వాలో చెప్తారు, గైడెన్స్ ఇస్తామండి.
0: మామూలుగా ఏ ఏ ఆధారాలను మన వద్ద పెట్టుకోవాలండి ఇలాంటి విషయాల్లో కంప్లైంట్ చేయాలనుకుంటే?
1: ఇప్పుడు హెరాస్మెంట్ అనుకోండి, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, తర్వాత వీడియో రూపంలో కావచ్చు, ఇవన్నిటికీ మనకు స్క్రీన్ షాట్స్, అంటే మన పేరు చెప్తూ మన ప్రొఫైల్ కనిపిస్తూ అలాంటి స్క్రీన్ షాట్స్ ఒకటి, అంటే మనం నిరూపించే విధంగా ఉండాలి. స్క్రీన్ షాట్స్ కానీ అలాంటి సేవ్ వీడియోస్ కానీ ఆ విధంగా మనం భద్రపరచుకుని ఆ డేటు సమయము అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది.
0: తర్వాత ఇలాంటి సందర్భాల్లో మనము కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే ఏ రకమైన జాగ్రత్తలు వహించాలంటారు ప్రతి పౌరుడు?
1: ఈ సోషల్ మీడియా సైబర్ స్టాకింగ్ కి మనం గురి కావద్దు అన్నప్పుడు చిన్న సింపుల్, మనకు తెలియని వ్యక్తులను, మనకు పరిచయం లేని వ్యక్తులను మన వరల్డ్ లోకి ఆహ్వానించదు, మొబైల్ ప్రపంచంలోకి రానివ్వకి. వాళ్ళను ఎప్పుడు కూడా అన్నోన్ ఫ్రెండ్స్ ని యాక్సెప్ట్ చేయడం గాని, అన్నోన్ ఛానల్స్ లో గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం గాని, మనకు తెలియని మనకు సంబంధం లేని వాటిలో వెళ్లడం ద్వారా ఇట్లాంటివి ఎక్కువ అవుతాయండి. అంటే కొందరు ఏదో టైంపాస్ అవుతుంది, ఏదో మంచి కంటెంట్ వస్తుంది, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి కంటెంట్ వస్తుంది అని అందరిని ఆహ్వానించి

0: వాళ్ళు చేయాల్సింది స్టార్ట్ చేస్తారు.
1: ఇంకొకటి గమనిస్తుంటాం నరేష్ గారు, ఈ యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలలో మనం ఏదైనా ఒకటి వీక్షించినప్పుడు తత్ సంబంధమైన ఆడియోలు వీడియోలే మనకి అప్లోడ్ అవుతుంటాయి.
0: అవును,
1: దీన్ని బట్టి మనం వీక్షించేది ఇంకెవరైనా గమనిస్తుంటారా?
0: యాక్చువల్గా ఇది వచ్చేసి కుకీస్ అండి. మన సంబంధించి అంటే ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడే అది అడుగుద్ది, కెన్ ఐ ట్రాక్ యువర్ యాక్టివిటీ, యాప్ అడుగుద్ది అండి. మీకు తెలియదు, అక్కడ టిక్ మార్క్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి.
1: మనం

0: అడుగుద్ది, కెన్ ఐ ట్రాక్ యువర్ యాక్టివిటీ? యాప్ అడుగుద్దండి, మీకు తెలియదు, అక్కడ టిక్ మార్క్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. నేను మీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటాను, మీరు వేరే యాప్లలో చేసేటువంటి యాక్టివిటీస్ నేను తీసుకుంటాను అని అవన్నీ చెప్పుద్ది. ఒక యాప్ మన మొబైల్లో ఉన్నటువంటి మిగతా 15-20 యాప్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి సంబంధించిన వీడియోనే వస్తుంటది మీకు. మీరు షాపింగ్ చేసినప్పుడు, మీరు మీ మొబైల్లో షాపింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి తోటి బ్రౌజర్లో షాపింగ్ చేసినా కానీ, మీరు ఆ షాపింగ్ ని సక్సెస్ఫుల్ గా చేయకపోయినట్టయితే, మీరు ఏదైతే ఐటెం చూసారో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఐటెం కనబడదు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఐటెం కు సంబంధించిన యాడే వస్తుంటుంది. ఒక మంచి షూస్ చూసారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు షూస్ కనిపెడుతూనే ఉంటాయి.
1: అంటే మనం ఏదైతే వీక్షిస్తున్నామో దాని పట్ల ఇంకొక నిఘా నేత్రం ఒకటి మనకు తెలియకుండా ఉందంటారు.
0: నిఘా నేత్రం అని కాదండి, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫోన్ లో మనం పర్మిషన్స్ ఇస్తుంటాం. మామూలుగా ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఎక్కువ జరుగుతుంటది.
1: ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్ అన్నిటికీ ఓకే ఓకే ఓకే కొడుతుంటాం, దాని వెనకాల ఏమేమి వాళ్ళు మనం యాక్సెస్ తీసుకుంటున్నారో అది మనం గమనించుకోవాలి.
0: అది గమనించుకుని ఆ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇలాంటివి జరగొద్దు అని అంటే, మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అని ఉంటుందండి సెట్టింగ్స్ లో. యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ చూసి అసలు ఆ యాప్ ఎలాంటి పర్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి కావాల్సింది ఏంటి యాక్సెస్? మీ ఇమేజెస్ వరకే దానికి యాక్సెస్ కావాలి. అది నీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటుంది, నీ కెమెరా యాక్సెస్ తీసుకుంటుంది, గ్యాలరీ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, ఫోన్ పే యాక్సెస్, గూగుల్ పే యాక్సెస్, ఈమెయిల్ ఐడి యాక్సెస్, ఎవ్రీథింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఈ విధంగానే జరుగుతున్నాయి సార్, ఆన్లైన్ లో వాడు అబ్యూజ్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు చూసినట్టయితే ఇట్లాంటి లోన్స్, ఫేక్ లోన్ యాప్ ఫ్రాడ్స్, ఇవన్నీ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్ మీరు ఇస్తున్నారు అనే దానిపైనే వాళ్ళు మనని ఆ బాధ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ద్వారా, అంటే మామూలుగా వాట్సాప్ లో ఫార్వర్డ్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి ఏదైనా యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాడు ఎలాంటి పర్మిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. సో అది యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేయడానికి వీలు లేదు అన్నప్పుడు అది కొంచెం అబ్యూజివే ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదో వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ జాయిన్ చేపించేసుకుని వాళ్ళు ఏదో చార్జ్ చేసి, మాది వేరే ఆ ప్లేస్ అండి, ఈ ప్లేస్ అండి, అది అని ఏదో ఫ్రెండ్లీగా చార్జ్ చేసి వాళ్ళు ఏదో పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి ఇది యాప్ చేసుకోండి, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రూపకంగా ఆ యాప్ ను, ఆ లింక్ ను మనం క్లిక్ చేసే విధంగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అంటే మన ఇంట్రెస్ట్ తెలుసుకుని, ఇన్వెస్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉందంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించి, తర్వాత ఇంకా ఏదో షాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి పంపించి ఆ యాప్ ద్వారా, ఆ లింక్ ద్వారా మన సమాచారం అంటే మన కాంటాక్ట్స్, మన ఎస్ఎంఎస్ఎస్, మనకు సంబంధించిన డాటా, ఫోటోస్, వీడియోస్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అంటే అది ఆన్లైన్ వెళ్ళిపోతాయి, మన ఫోన్లోకి వెళ్ళి మనం ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటాయి.
1: ఒక విధంగా చెప్పాలంటే తెలిసి తెలియక అలాంటి లింకులు క్లిక్ చేసినప్పుడు మనం ఊబిలో కాలు పెట్టినట్టే లోపలికి లాకేస్తుంది టోటల్ గా.
0: వెంటనే మనం ఎప్పటికప్పుడు మన పర్మిషన్స్, మన యాప్స్ ఏమున్నాయి, అవసరం అనవసర యాప్స్ ఎందుకండి మన మొబైల్లో? ఇప్పుడు ఒక యాప్ మనకు ఫోన్ కూడా చెప్తుంటుంది, ఈ యాప్ నువ్వు ఒక 2 వారాల నుండి వాడలేదు, నీకు అవసరం లేకపోతే తీసేయని చెప్తూ ఉంటుంది. అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి అది చెప్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది ఒకప్పుడు ఓన్లీ మాట్లాడుకోవడానికి, ఎస్ఎంఎస్ చూసుకోవడానికి, ఇప్పుడు ప్రతి పనికి ఫోనే.
1: అంతే, ఒక విధంగా చెప్పాలంటే మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ప్రతి ఒక్కటి ప్రాణం ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వచ్చేసింది.
0: ఫోన్ లోకి వచ్చేసి అంటే ఇప్పుడు అందులోనే ఎర్న్ చేస్తున్నారు, ఫోన్ చూసి ఎర్న్ చేస్తున్నారు. ఇదే ఒక బజ్ పాయింట్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి. మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకుంటున్నారా, అయితే మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక యాడ్స్ రన్ చేయడం. మన ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక కొందరు మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు కానివ్వండి, అరే ఏదో ఒక పని చేసుకుంటే
1: నాలుగు
0: డబ్బులు వస్తాయి కదండి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక కేసు అండి, యాక్చువల్ గా తన ఏంటంటే తన హస్బెండ్ హెల్ప్ చేయాలనుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక యాప్ అదేదో తన మొబైల్స్ కి వచ్చింది. ఎందుకంటే అందరు స్మార్ట్ అయిపోయారు కాబట్టి స్మార్ట్ మొబైల్ కి వచ్చింది యాడ్, తనకు తెలియదు. సరేలే మా ఆయనకు నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటది అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు తను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మేడం మీ ఆధార్ కార్డు పంపాలి, మీ దా కార్డు పంపాలి, ఇది మన చాలా పెద్ద కంపెనీ, మేము మొత్తం నేవీకి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తాము, చాలా కాన్ఫిడెన్షియల్ ఉండాలి మీరు అది అని చెప్పేసి వాడు ఇంకా చాలా కబుర్లు చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర అంత ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ తీసేసుకుని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఏదో లింక్ పంపిస్తాడు మీరు ఇందులో ఉన్న యాక్టివిటీస్ చేసేయాలని. ఏంటి యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఒక కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చి వీటికి అందరికి లైక్స్ చేయాలి, అందరికి గుడ్ కమెంట్స్ రాయాలి, ఈ విధంగా చెప్తాడు. దానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా నమ్మకం కలిగేంత వరకు వారం 10 రోజుల వరకు వాడు ఏదో మనకు 100-500 వరకు ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత మేడం మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మా మేనేజర్ చాలా సాటిస్ఫై అయ్యారు మీ వర్క్ తోటి, మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇలాంటి మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా వస్తుంటే మీకు చాలా డబ్బు వస్తుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పి వారు మన ఆ విధంగా తీసుకెళ్లిపోవడం. ఫస్ట్ నమ్మకాన్ని కలిగించి తర్వాత తీసుకెళ్లి మోసం చేయడం. ఆ విధంగా అమ్మాయి ఏదో ఫేక్ లోను దాంట్లో ఇరుక్కొని
1: కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము ఎవరికి

0: చెప్పుకోలేక బాధపడి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అవునండి.
0: కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఒక నిమిషం ఆలోచించి అటు ఐఎస్ఏ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ గానీ, లేదంటే సమీప పోలీస్ స్టేషన్ గానీ, లేదంటే ఈ సైబర్ క్రైమ్ .gov.in గనక మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ చేసినట్లయితే మొట్టమొదటగా ఫర్దర్ డ్యామేజ్ ని అరెస్ట్ చేయడం అవుతుంది. తర్వాత వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడానికి కూడా మనము కార్యోన్ముఖం చేసినట్టు అవుతుంది.
1: అవునండి. ఇప్పుడు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ నంబర్స్ కాల్స్ చాలా మందికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిన వాళ్ళు ఏంటంటే కట్ చేస్తుంటారు. సరే, ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, అరే నేనైతే నాకు తెలిసి నేను కట్ చేశాను, మరి ఎవరైనా మోసపోతారు, వీడు ఇంకా ఇట్లా నా వాళ్ళకి అమ్మాయిలకు కాల్స్ చేస్తాడు, మరి వీళ్ళను మోసపోకుండా ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశము మన శ్రోతలందరికీ వస్తూ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెక్షు అనే ఒక యాప్, చెక్షు ఏంటంటే ఈ యాప్ లో మరి ఈ వెబ్సైట్ లో చెక్షు అని మనం గూగుల్లో టైప్ చేసి దానికి సంబంధించి మన ఐఎస్సీఆ యూట్యూబ్ ఛానల్లో మన ఐఎస్సీఆ అన్ని వెబ్సైట్ ISCA.gov.in వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలా మన సోషల్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లలో మేము కొత్త కొత్తగా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకునే విధానాలు చాలా చెప్తుంటాం. ఈ చెక్షు అనే యాప్ వెబ్సైట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రాడ్ కాల్స్ అన్ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం. ఫ్రాడ్లెంట్ కాల్స్ అన్నింటిని మనం కనుక గవర్నమెంట్ కి చెప్పినట్టయితే వాళ్ళు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి చాలా మందిని ఇప్పుడు దానివల్ల వేరే వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్ వస్తుంటది, ఫ్రాడ్లెంట్ మైట్ బి, ఫ్రాడ్లెంట్ మైట్ బి అంటే మోసపూరిత కాల్ కావచ్చు, మీరు ఆలోచించండి అని చెప్పి మనకు ఒక మైండ్ లో ఒక సెకండ్ లో ఆలోచిస్తాం.
0: ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఇలాంటి ఫ్రాడ్లెంట్ కాల్స్ కానీ ఫ్రాడ్లెంట్ రిపోర్ట్ చేసినప్పుడు రిపోర్ట్ చేసినట్లయితే
1: చెక్షు అనే యాప్ లో రిపోర్ట్ చేయాలండి.
0: చెక్షు యాప్ లో కనుక రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు వాటి డేటాబేస్ మెయింటైన్ చేసుకుని అలాంటి వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని ముందే అలర్ట్ చేసి మనకు ఒక సెకండ్ థాట్ అంటే ఇది తప్పు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తారు.
1: అవునండి.
0: నరేష్ గారు, చట్టపరంగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన పనిష్మెంట్ వాళ్ళ పట్ల ఇవ్వడం జరుగుతుందంటారు?
1: అంటే ఫస్ట్ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ అనేది మనం ఇవ్వాలి, అది నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే కల్పెట్ ఉంటాడో వాళ్ళకు శిక్ష పడుద్ది, వాళ్ళు అనుభవించాల్సిందే.
0: కాబట్టి నా రూమ్ లో నేనుండి నేను ఏమన్నా చేయగలను అన్న భావనలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది, అది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఒక ఎవిడెన్స్ గా కూడా అంగీకరించి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడేటట్లయితే ఖచ్చితంగా 1930 గానీ, లేదంటే cybercrime.gov.in గానీ, లేదంటే కనీసం ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే 1800-425-6235 ISCA వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కోసం గైడెన్స్ కోసం ఫోన్ చేయొచ్చు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వారి పట్ల చర్యను తీసుకోవడానికి మొదటి అడుగుగా మన వంతు మనం చేసినట్టు అవుతుంది. అలాగే ఎవరైనా ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడినట్లయితే కూడా మనకు కాదులే అనుకోకుండా వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి పట్ల బాధ్యత ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు నరేష్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.

ఇప్పటి వరకు మనము ఇదే మన చట్టం శీర్షికలో సైబర్ స్టాకింగ్ గురించి సీడాక్ ఐఎస్ఈఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఇ నరేష్ గారితో పరిచయం విన్నాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.96 2:00 టైం.

0: FM Rainbow 101.9, musically yours.
1: నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,

0: ఆలోజీ కలంలో ప్రజల భాషగా మారిన నీల
1: పేరిణి నృత్యం
0: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నీల
1: పచ్చని పంటలు ఒకవైపు
0: చేనేత చీరలు మరోవైపు
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: గుడ్ ఈవినింగ్ హైదరాబాద్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వెదర్ కూడా చాలా చాలా చాలా చాలా పీస్ఫుల్గా మారిపోయింది. అయినా పొద్దున్న వర్షం పడుతుంది, మధ్యాహ్నం ఎండగా ఉంటుంది, మళ్ళీ రాత్రి అదే ఒక చిన్న కాక్టైల్ లాగా వెదర్ కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, కానీ ప్రిపేర్గా ఉండడం మాత్రం మన బాధ్యత. కాబట్టి కొంచెం బయట ఉన్నప్పుడు ప్రిపేర్డ్గా ఉంటే సరిపోతుంది, సో దాట్ వీ డోంట్ బ్లేమ్ ద వెదర్ అండ్ ఇన్ టర్న్ వీ ఎంజాయ్ ద వెదర్. వెల్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 6:00 టు 2 o'clock లో టైం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: నమస్కారం మిత్రులారా. కాలాలు మారి కాఠిన్యాలు పెరిగి కాలుష్యాలు కాటేస్తూ బతుకంతా ప్రతిక్షణం ప్రశ్నార్థకమవుతున్న వేళ మన ధర్మం మనం పాటించాలి, మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ముఖ్యంగా నీటి విషయంలో ఈ ఎండాకాలం ఎద్దడి దాటేదాకా మనమంతా ఒకంత జాగరూకతతో ఉండాలి. ఆనక ఎంచక వర్షాకాలం వస్తుంది, అప్పుడు అమృతతుల్యమైన ఆ వాన నీటి విలువను గ్రహించి ప్రతి పౌరుడు కంకణబద్ధుడై ఆ వాన నీటిని వడిసిపట్టే పనిచేస్తే రేపటి భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్న భావనతో మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతి శనివారం రాత్రి 7:45 వాన నీటిని వడిసిపట్టు ప్రగతి బాటకు మెట్లు కట్టు పేరిట ధారావాహికను ప్రసారం చేస్తున్నది. తప్పక వినండే, వాన నీటిని వడిసిపట్టు ప్రగతి బాటకు మెట్లు కట్టు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 6:34 స్టూడియో క్లాక్ లో టైం. నేను మీ ఆర్జే నందిని. నార్మల్గా ఫిట్నెస్ కోసము వాకింగ్ చేయాలి అంటారు యూజువలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసే ఫిట్నెస్ రొటీన్ వాకింగ్. అదెందుకు అంటే కొంచెం మార్నింగ్ లేగంగానే అలా ఫ్రెష్ ఎయిర్కి బయటకు వెళ్తే వి ఫీల్ ఎనర్జెటిక్ అని ఎవరికి మంచిగా అనిపించే ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ హౌ వాకింగ్ బికేమ్ ప్రామినెంట్. వెయిట్ పెరుగుతున్నామా, వాక్ చేయి. కొంచెం అలసిపోతున్నట్టు అనిపిస్తుందా, వాక్ చేయి. ఇలా ఏ ప్రాబ్లంకైనా వాకింగ్ ఒక సొల్యూషన్ లాగా ఫ్రేమ్ అయిపోయింది. అదే వాక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో వెళ్ళినా, మాల్స్లో వెళ్ళినా, ఎక్కడ చూసినా మనకి ఎస్కలేటర్స్, ఎలివేటర్స్ ఉంటాయి. ఫిజికల్ స్టెప్స్ ఎక్కడ ఉంటున్నాయో అసలు నేను చెప్తాను. ఫిజికల్ స్టెప్స్ కూడా ప్రతి బిల్డింగ్కి ఉంటాయి, కానీ ఓన్లీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మాత్రమే మనకు కనిపిస్తాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రతి బిల్డింగ్కి ఉంటుంది కాబట్టి స్టెప్స్ అక్కడే ఉంటున్నాయి. ఈ మధ్య ఒకప్పుడు మెట్లు ఎక్కి దిగడము ఒక మంచి అలవాటు. నేను ఎన్ని మెట్లు ఎక్కుతున్నాను, అన్ని మెట్లు ఆయాసపడకుండా ఎక్కి దిగగలుగుతున్నాము అని అనుకునేవారు. అసలు మెట్లు ఎక్కడం ఇట్ వాజంట్ అ థింగ్ ఎట్ ఆల్. అది యూజువలీ రొటీన్. ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాల్సిందే. అలా ఆ యాక్టివిటీ ఇన్వాలంటరీ ఎవ్రీడే అయ్యేది కాబట్టి మన జాయింట్స్ అన్నీ హ్యాపీగా హెల్దీగా ఉండేవి. బట్ ఇప్పుడు ఎస్కలేటర్స్, ఎలివేటర్స్ రావడం వల్ల మెట్లు ఎన్నిసార్లు ఎక్కుతున్నాము, కొన్నిసార్లు మొఖాలు ఫిట్గా అదేంటి స్టిఫ్గా అయిపోయాయి, అసలు లేగడానికి కూర్చోడానికి కష్టం అవుతుంది, ఇంకా రేపటి నుంచి మెట్లు ఎక్కడం బెటర్, కొంచెం మూమెంట్ అయినా ఉంటుంది అని ఇలా ఒక సెల్ఫ్ మీద జాలిపడి

మెట్లెక్కుతున్నారే తప్ప కాన్షియస్గా ఎవ్వరూ ఎక్కట్లేదు. యాక్చువల్లీ ఎక్కే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకు ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న మన అడ్వాంటేజ్ కోసము ఎక్కడికన్నా లేట్ అవుతుంది అన్నప్పుడు తొందర తొందరలో అనవసరంగా మెట్లెక్కి దమ్ము తెచ్చుకునే బదులు లిఫ్ట్స్ ఎలివేటర్స్ వాడితే ఓకే. బట్ అదర్వైజ్ టైం ఉంది, దేనికి తొందరగా లేదు అన్నప్పుడు స్టెప్స్ చూస్ చేసుకోవడము అదొక ఫిట్నెస్ యొక్క భాగమే. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, టైం కేటాయించలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు స్టెప్స్ అనేవి ఒక మంచి ఆప్షన్. ఎగ్జాక్ట్లీ ఎమర్జెన్సీ ఎగ్జిట్లోనే మనకి స్టెప్స్ ఈ మధ్యలో ఉంటున్నాయి, కనిపించట్లేదు కాబట్టి దానికి యాక్సెస్ ఉంటుంది కదా. లేదంటే మెట్రో స్టేషన్స్లో మనకి తిరుపతి మెట్లలాగా పొడు పొడు మెట్లు కూడా ఉన్నాయి. ఒకరోజు మెట్లు ఎక్కడము, ఒకరోజు ఇంకొక లిఫ్ట్లో వెళ్ళడము, ఇలా ఆన్ అండ్ ఆఫ్గా ప్రయత్నిస్తూ ఉంటే అట్ ఏ టైం స్ట్రెయిన్ అవ్వకుండా మెల్లిమెల్లిగా అది హ్యాబిట్ డెవలప్ అవుతుంది అండ్ మనము ఈజీగా ముందు ముందులాగే మెట్లు ఎక్కడం దిగడం జరుగుతుంది. అండ్ తెలియకుండా మన జాయింట్స్, టోస్, కాఫ్ మజిల్స్, నీ జాయింట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఎలాంటి స్టిఫ్నెస్ లేకుండా ఫంక్షనల్గా ఉంటాయి, మొబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎస్కలేటర్స్ ఎలివేటర్స్ వల్ల మనం నిల్చోనే ఉంటున్నాము, మన బాడీలో ఎలాంటి మూమెంట్ లేదు. సో ఇఫ్ ఎవరన్నా టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా కాలు కింద పెట్టాలన్నా, సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చినా కూడా ఆ ఇమీడియట్ మూమెంట్లో లెగ్స్ అనేవి టెన్షన్లోకి వచ్చేసి మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అయిపోతున్నాయి. సో అలాంటప్పుడు క్రాంప్స్ అని చిన్న చిన్న మజిల్ టేర్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇవన్నీ మూమెంట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఇలాంటివి అవాయిడ్ చేయాలి. లాంగ్ రన్లో మన కాఫ్ మజిల్స్, యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్ హెల్దీగా ఉండాలంటే టేక్ యువర్ స్టెప్స్ రైట్ అవే. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

0: FM Rainbow 101.9, musically yours.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 6:56 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, మనకి కొన్ని పదాలు వింటే అలా టైంలో వెనక్కి వెళ్ళిపోయాము అని అనిపిస్తుంది. ఇన్ అ వే మెంటలీ టైం ట్రావెల్ చేశాము అన్న ఫీలింగే వస్తుంది. అదేనికంటే, సరే చెప్పేకన్నా ముందు ఆ పదాలు నేను చెప్తాను, మీకే అర్థమవుతుంది. క్యాసెట్స్, అలాగే వాక్మ్యాన్, మళ్ళీ స్నేక్ చామర్స్ అంటే స్ట్రీట్ మీద పాములతో ఆడేవాళ్ళు, కోతులతో ఆడేవాళ్ళు, ఇలాంటివి కొన్ని మెమరీస్ మనల్ని టైంలోకి వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. రకరకాల కాయిన్స్, 25 పైసా, 50 పైసా

10 పైసా ఇలాంటి కాయిన్స్ ఇప్పుడు కాయిన్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర తప్ప మనకి కనిపించడం చాలా తక్కువ. మ్యూజియంస్లో అఫ్కోర్స్ ఉంటాయి, బట్ యాక్చువల్గా కాయిన్స్ స్టాంప్స్ కలెక్షన్ కూడా ఒక హాబీ అన్నమాట. సో సర్కస్ ఇలాంటి పలు విషయాలు డిఫరెంట్ టైమ్ జోన్స్కి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. దానికి నేను నాస్టాల్జిక్ ఫీలింగ్ అని అంటారు. గుంతలు పీట, తొక్కుడు బిళ్ళ, మళ్ళీ కచ్చకాయలాట ఇలాంటి చిన్న చిన్న చిన్న చిన్నవి ఈ రోజులో పిల్లలు అసలు ఆడుతున్నారా? అసలు వాళ్ళకి తెలుసా ఇలాంటి కొంచెము మర్చిపోయి కొంచెం ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాటిల్లో ఇంకొకటి ఏంటంటే సర్కస్. ఎస్, బయట కంట్రీస్లో సర్కస్ ఇలాంటి ఈవెంట్స్ చాలా వైడ్ రేంజ్లో పెద్ద పెద్ద ఈవెంట్స్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో సర్కస్కి కూడా చాలా పెద్ద హిస్టరీయే ఉంది. కానీ ఇప్పుడు సర్కస్ టూర్స్ అని కొంచెం లిమిటెడ్ అయిపోయాయి, కొన్ని సిటీస్కే పరిమితం అయిపోయాయి, అండ్ చాలా తక్కువ ఆడియన్స్ కూడా ఈ సర్కస్ అనేది గ్రాప్ చేస్తుంది. బట్ నిజంగా చూడాలంటే అక్కడ మనుషులు పెట్టే ఎఫర్ట్స్, అక్కడ కండక్ట్ చేసే యాక్ట్స్ చాలా యునిక్గా, చాలా రిస్క్ టేకింగ్గా కూడా ఉంటాయి. అండ్ అలాంటి యాక్ట్స్ ఇంకా ఎక్కువ జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అంటే సర్కస్కి చాలా సిగ్నిఫికెంట్ రోల్ వచ్చేసి జోకర్ క్యారెక్టర్. మనకి జోకర్ సర్కస్లో నుంచే వచ్చింది. ఆ క్యారెక్టర్ వెనుక చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే లోపల మనసులో బుర్రలో ఎలాంటి ఆందోళన ఉన్నా బయటికి మాత్రము నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు జోకర్ అనే క్యారెక్టర్. సో బ్యాట్మెన్లో కూడా జోకర్ క్యారెక్టర్ ఇదే చెప్తుంది, లోపల నువ్వు ఎంత మంచోడు అయినా సరే ప్రపంచానికి మంచితనం కనిపించదు, ఓన్లీ ద నెగిటివ్ సైడ్ విల్ గెట్ హైలైటెడ్, లేకపోతే నువ్వు మంచి ఉన్నా కూడా నీలో ఏదో ఒక లోపం వెతుకుతారు. సో ఇలాంటి సర్కస్లో ఇంత మీనింగ్ ఉందా అంటే అఫ్కోర్స్ మనం వెతుక్కుంటే ప్రతి దాంట్లో మీనింగ్ కనిపిస్తుంది. ఇలా మీకు మీ చిన్నప్పుడు ఏమైనా మెమరీస్ ఉంటే లైక్ తోలు బొమ్మలాట, లేకపోతే సోది చెప్తానమ్మా సోది అని ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకొని మీరు నాకు షేర్ చేసుకోవడానికి డైల్ చేయాల్సిన నంబర్ 0402323003004823484210402970471. సో ఇవి మన హెలో రెయిన్బో నంబర్స్, అండ్ 7 o'clock అయింది కాబట్టి వీ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ హెలో రెయిన్బో. సో మీ మెమరీస్ని ఇప్పుడు పిల్లలకి ఏవైతే తెలీదో ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలి, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ చేయించాలి అన్న విషయాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడేసుకుందాం. అండ్ ఇందాక నేను చెప్పినవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ సర్కస్, క్యాసెట్ టేప్స్, వాక్ మ్యాన్స్, మళ్ళీ కోతులతో ఆడేవాళ్ళు, ఇవన్నీ. ఇప్పుడు యానిమల్స్తో అలా ఎంటర్టైన్ చేయడం కంప్లీట్లీ బ్యాన్ అయిపోయింది బికాస్ ఆఫ్ యానిమల్ రైట్స్, బికాస్ వాటికి కూడా రైట్స్ ఉంటాయి అండ్ అలా చేయడము కంప్లీట్లీ రాంగ్. బట్ అదర్ దాన్ దాట్ మిగతావి ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి పర్సనల్ డ్యామేజ్ లేని యాక్ట్స్ మాత్రము ఇట్స్ ఓకే. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే కొంచెము ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. దీంతో పాటు చాలా నాస్టాల్జిక్ ఫీల్ అయ్యేవి సండే షోస్. సండే, ఎవ్రీ సండే దూరదర్శన్లో వచ్చే షోస్ లైక్ రంగోలీ, మహాభారతం, రామాయణం, చిత్రహార్, మళ్ళీ శక్తిమాన్, ఇలాంటి షోస్ కూడా చాలా చాలా చాలా నాస్టాల్జిక్గా ఫీల్ చేస్తాయి మనందరికీ. ఇప్పటి వాళ్ళకి నిజంగా తెలీదు వాళ్ళకి ఇప్పుడున్న కార్టూన్స్, ఇప్పుడున్న యానిమేటెడ్ స్టోరీస్ తప్ప దే డోంట్ నో ఆల్ దీస్ లెజెండరీ థింగ్స్. అవి ఎంటర్టైన్మెంట్తో పాటు మారల్ని కూడా డెలివర్ చేశాయి అండ్ ఒక మంచి ఇండివిజువల్ డెవలప్మెంట్కి కూడా ఆస్కారంగా ఉండేవన్నమాట. సో ఇలాంటి విషయాల గురించి ఇవాళ మన హెలో రెయిన్బోలో మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. దిస్ ఇస్ రాజే నందిని.

0: FM Rainbow 101.9 Musically yours.
1: సో మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఇలాంటి ఎలాంటి మెమరీస్ ఉన్నాయి, పిల్లలకి ఇప్పటికి వాళ్ళకి ఏమి పరిచయం చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాము. హలో,
2: హలో అమ్మా. నందిని.
1: నమస్కారం అండి. రమణే గారు
2: బాగున్నావమ్మా?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
2: గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ముందుగా నీకు
1: గుడ్ ఈవినింగ్. మీకు కూడా.
2: పిల్లలకు చాలా ఇవన్నీ చాలా తెలియవు. మా ఇప్పుడు తోలు బొమ్మలాట ఉండేది ముందు. మేము చిన్నప్పుడు తోలు బొమ్మలాట వాళ్ళు డేరా కట్టేసి ఇది తోలు బొమ్మలాట చెప్పారట, ఒకరిని కిందికి లాగి ఒకటి పైకి లాగి ఏమో చేసేవాళ్ళమాట. సినిమాలు లేవు కదా, అవి చూసేవాళ్ళమాట. అవి చూసేవాళ్ళం అట్లా. ఇప్పుడు ఇప్పుడు అసలు లేవు, గురువు లేవు. తర్వాత ఈ నాణ్యాలు కూడా అమ్మా, నాణ్యాలు కూడా పిల్లలు పది పేసారి ఎట్లా ఎవరు మా పిల్లలు చూడలే అసలు. ఇప్పుడైతే 25 కాయిన్స్ కూడా చూడంలే. ఇప్పుడైతే ఏమున్నా 1 రూపీ కాయిన్స్ వస్తున్నాయేమో కానీ అవి కూడా తగ్గిపోయినాయి.
1: 5 రూపీస్ కాయిన్స్
2: వస్తున్నాయి అంతేగాని అప్పుడు అవి కూడా కాయిన్స్ కూడా లేవు. అట్లా మన పిల్లలకు ఏమి రామాయణంలో వాస్తవాలు గానీ రామాయణంలో గానీ రామాయణంలో ఏం జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, రాముని తండ్రి ఎవరు, రావణాసుని తమ్మ, ఇవన్నీ కూడా వాళ్ళకేం తెలియవు.
1: అవును,
2: రాముని యొక్క తీర మన రామాయణం చదివినా భారతం చదివినా కొన్ని కొన్ని విషయాలన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. మీరు కూడా కొన్ని పాయింట్లు తీసుకురండి అప్పుడప్పుడు భారతంలోని విషయాలు తెలుసుకొని అందరికీ లిజనర్స్ కూడా చెప్పండి.
1: తప్పకుండా
2: టాపిక్ మీద చెప్తారు అది కూడా.
1: తప్పకుండా అండి.
2: ఓకే నాన్న.
1: ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ నాన్న.
1: సో ఎస్, రామాయణ మహాభారతాలు మనకు కూడా ఒక్కసారి చదివితే అవి అర్థమయ్యేవి కాదు. కొన్నిసార్లు చదివి అర్థమైన పాయింట్ నెక్స్ట్ టైం ఇంకొక రకంగా అర్థమవుతుంది, లేదు లైఫ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే ఓ ఈ సిచ్యువేషన్ మనం రామాయణంలోనో మహాభారతంలోనో ఎక్కడో సిమిలర్గా ఉంది, అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేవి మనకి డెఫినెట్గా కనెక్ట్ అవుతాము. ప్రతి ఒక్కరు కనెక్ట్ చేసుకుంటారు. ఏజ్తో పాటు ఈ కనెక్టింగ్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా మారుతూ ఉంటాయి, రీప్యాటర్న్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకు అవుతుందంటే మనకు ఆల్రెడీ చిన్నప్పుడు ఇవన్నీ విని పెరిగాం కాబట్టి. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు మనకి చెప్పేవాళ్ళు, అండ్ తెలుగు స్కూల్లో తెలుగు సబ్జెక్ట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న కథలు ఉండేవి. తెలుగు టీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పేవారు. అండ్ నాన్ డీటెయిల్ అన్న ఒక సెక్షన్లో కూడా మంచి స్టోరీస్ ఉండేవి. అఫ్ కోర్స్ అది డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా బికాస్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాన్ డీటెయిల్, బట్ దాంట్లో ఉన్న కంటెంట్ ఇంకొంచెం డెప్త్ మనము ఇంట్రెస్ట్ ఉంటే క్యూరియాసిటీతో తెలుసుకోవచ్చు. కానీ అదర్వైజ్ ఇలా చాలా విషయాలు ఇప్పుడు రాను తగ్గిపోతుంది. అది పిల్లలకి ఇంట్రెస్ట్ లేదా అంటే అలా కాదు, పోనీ చెప్పే వాళ్ళకి టైం లేదా అంటే అది అనలేము. ఇట్స్ జస్ట్ హౌ వీ టేక్ ద డెసిషన్స్, ఏమి చెప్పాలనుకుంటున్నాము, ఏం చూపించాలనుకుంటున్నాము, ఎలాంటి విషయాలకి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాము అన్నది. ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్, సో మేక్ బెటర్ చాయిసెస్. వెల్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9 7-6 2 o'clock టైం.

0: Pero...
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
4: వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు రాజారెడ్డి గారు. సో మీకు ఎలాంటి పాత జ్ఞాపకాలు ఉన్నాయి? ఓకే, మీరు రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించండి, ఎకో వస్తుంది. ఓకే, కైండ్లీ లిజనర్స్, మీరు రేడియో నుంచి దూరం. ఎస్ ఎస్, ఇప్పుడు మాట్లాడండి.
5: స్లో అయిపోయిందండి. అయితే మేడం, నా దగ్గర కాపర్ కాయిన్ ఉంటుంది, జార్జి వాళ్ళది, విక్టోరియా
4: వాళ్ళది,
5: రాగి పైసా ఉంది,
4: ఓకే,
5: అల్యూమినియం 20 పైసా ఉంది,
4: మరి ఇప్పుడు

0: డిజిటల్ ట్రాన్సాక్షన్ రావడం వల్ల మనం క్యాష్ అనేది చాలా తక్కువ టచ్ చేస్తున్నాం కదా. సో
1: మొన్న నేను కొంతమంది ఈ కాలం పిల్లలకు చూపించానండి, వెరీ హ్యాపీ,
0: వెరీ గుడ్
1: గ్యాదర్ చేసినాము మాకు గతాన్ని అంత గుర్తు చేసుకున్నాం అని. స్కిల్ మన నేను వాటిని దాచి పెట్టాను అప్పుడప్పుడు చూస్తుంటాను కొందరికి.
0: ఓకే ఓకే,
1: మంచి టాపిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ ఆల్సో ఫర్ కాలింగ్. సో ఎస్, కాయిన్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్ ఇలాంటివి కూడా ఒక హాబీసే. బుక్ కలెక్షన్, యు నేమ్ ఇట్, బియర్ కోస్టర్ కలెక్షన్, ఇలా ఒక్కొక్క కలెక్షన్కి ఒక్కొక్క నేమ్ కూడా ఉంది. అండ్ ఇందాక రాజారెడ్డి గారు కాయిన్స్ కలెక్ట్ చేస్తారు కాబట్టి అలా కాయిన్ కలెక్ట్ చేసే వాళ్ళని నుమిస్మాటిక్స్ అంటారు, అండ్ స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళని ఫిలాథలిస్ట్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ హాబీ, బికాస్ ఇది ఒక్కరోజులో లేదంటే ఒక వారం 10 రోజుల్లో కూర్చొని డెవలప్ చేసి అన్నీ కలెక్ట్ చేయలేము. అది ఓవర్ ద పీరియడ్, ఇనవే చెప్పాలంటే ఒక లైఫ్ టైం పడుతుంది ఉన్నవన్నీ వెరైటీస్ కలెక్ట్ చేసి మన దగ్గర పెట్టుకోవడానికి. దీనికి మనం ట్రావెల్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ప్లేస్ నుంచి ఎవరన్నా వస్తే మనకి సోవెనర్స్గా తీసుకొని వస్తారు. సో ఇట్స్ అ వెరీ యునీక్ హాబీ ఆల్ టుగెదర్. అండ్ తెలియని వాళ్ళకి కూడా అప్పుడప్పుడు చూపించాలి. ఇప్పుడు మనం లెటర్స్ రాయట్లేదు, వీ బేర్లీ యూజ్ స్టాంప్స్. సో ఇప్పుడు పిల్లలకి ఓ స్టాంప్స్ అనేవి ఉంటాయి, దాన్ని కలెక్ట్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ అస్ ఫిలాథలిస్ట్ అని కూడా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి చూసి ఉండొచ్చు, ఆర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి చూసి ఉండొచ్చు. బట్ ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడితే వాళ్ళలో అవేర్నెస్ పెరుగుతుంది, అండ్ దే విల్ ఆల్సో గెట్ అ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ హాబీస్. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం.

0: సో వీ హ్యావ్ అ నెక్స్ట్ కాలర్. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: వెరీ గుడ్ ఈవినింగ్ నందిని గారు. నా పేరు ఓలేడి ప్రభాకర్ రావుని.
0: ప్రభాకర్రావు గారు.
1: ఎలా ఉన్నారమ్మా మీరు?
0: నేను బాగున్నాను, మీరు బాగున్నారా?
1: బాగానే ఉన్నానమ్మా. అయితే చిన్నప్పుడు మాకు ఈ పైసా 1 NP ఉండేది, తర్వాత 2 NP,
0: ఓకే,
1: తర్వాత 3 వచ్చాయి. అయితే 1 NP కన్నా ఇంకా తక్కువైంది యాగానే అని చెప్పినాను. ఇవాళ రాగిలో వచ్చేవి, రాగి కాయిన్స్,
0: ఓకే,
1: అవి కూడా 1 NP లాగే ఉండేవి, యాగాని అనేవారు వాటిని. అలాంటివన్నీ కొన్ని రోజులు జాగ్రత్త పరిచాను.
0: ఓకే,
1: తర్వాత కనుమరుగైపోయి అవి, ఎలాగా ఎక్కడ అక్కడ ఇక్కడ షిఫ్టింగుల్లోని గట్ల కనుమరుగైపోయి. అయితే ఇప్పుడు పిల్లలు ఏమిటంటే, అమ్మా ఈ పోగో, అది ఇంకోటి ఏమిటి, మిస్టర్ భీమా, మిస్టర్ భీమ్,
0: ఛోటా భీమ్, మిస్టర్ భీమ్,
1: ఛోటా
0: ఇలా.
1: భీమ్, అది ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం వాళ్ళ నుంచి.
0: ఓకే ఓకే.
1: అప్పుడు మా టైంలో ఏమిటంటే, ఇందులో రమణయ్య గారు చెప్పినట్టుగా ఆ తోలుబొమ్మల ఆట ఉండేది.
0: అవును.
1: అయితే దానికి రోజు డబ్బులు ఇవ్వరు కదా, ఇంట్లో దానికి టికెట్ ఉండేది, ఒక 5 పైసలు, 10 పైసలు ఉండేది. రోజు డబ్బులు ఇవ్వమంటే కొడతారు. ఆ డేరా కింది నుంచి దూరేవాళ్ళం మెల్లిగా, చూసే ఇంట్రెస్ట్ అనమాట. అలా ఉండేది వాటితో, రాముణ్ణి, ఆ సీతాదేవిని, రావణాసురుణ్ణి మంచిగా చూపించేవారు. నిజంగా అప్పుడు సినిమాలు తక్కువ కదమ్మా,
0: అవును,
1: సినిమాలు రాకముందు అది. దాని తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు, ఓ సినిమాలు ప్రభావం అలాగైపోయింది అనమాట.
0: అవును.
1: ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం, అవకాశం ఇచ్చినందుకు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, జనరేషన్ మారుతున్న కొద్దీ ఎంటర్టైన్మెంట్ దాని డెఫినేషన్ కూడా మారుతూ వచ్చింది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్, ఓల్డ్ ఈస్ గోల్డ్. సో ఇలాంటివి దే స్టే ఎవర్ గ్రీన్. ఇప్పుడు పపేట్ షోస్ జరగట్లేదా అంటే అది కాదు, థియేటర్స్ జరగట్లేదా అంటే అది కాదు, దే ఆర్ హ్యాపెనింగ్. వాటిని లైవ్లీగా ఉంచే కమ్యూనిటీస్ ఇంకా ఉన్నాయి. వీ హ్యావ్ థియేటర్ క్లబ్స్. థియేటర్ క్లబ్స్ బేసిక్గా ఏం చేస్తారు, డ్రామాస్ని వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఒక మంచి స్టోరీని చూపిస్తారు. ఒకప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి దీస్ వర్ ద ఓన్లీ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మన రామాయణ మహాభారతాలు స్టోరీస్ కానివ్వండి, కృష్ణుడి లీలలు ఇలాంటివి, లేదు ఏదన్నా వేదాల్లో అవి ఇవి ఏమన్నా ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నంలోనే మనకి థియేటర్ ఆర్ట్ అని పపెట్రీ అనేసి వచ్చాయి. అండ్ అవి చాలా చాలా ప్రివైల్ అయ్యాయి బికాజ్ దట్ ఈస్ హౌ ద నాలెడ్జ్ వాజ్ షేర్డ్. ఆ విధంగానే చాలా స్టోరీస్ జనాలకి తెలియజేశారు అక్కడి

నుంచి ఆ స్టోరీస్ అనేవి జనరేషన్ వైజ్ పాస్ ఆన్ అవుతూ వచ్చాయి. అండ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇప్పుడు ఆ స్టోరీస్ అన్ని డిజిటల్ ఫార్మాట్లో చేసి యానిమేషన్ ద్వారాను, వాయిస్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్తో ఇంకా రియలిస్టిక్గా మనకి క్రియేట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆర్కైవ్డ్, ఎప్పుడంటే అప్పుడు మనము డిజిటల్ ఎంటర్టైన్మెంట్ని కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్లో, బీ థియేటర్ లేకపోతే పపెట్రీ ఇలాంటి వాటిల్లో హ్యూమన్ టచ్ అనేది ఉంటుంది. అక్కడ జనాలే పర్ఫామ్ చేస్తారు, డైలాగ్స్ జనాలే చెప్తారు అండ్ లైవ్గా చెప్తారు. మొత్తం టెక్నికల్ సెటప్ అదంతా ఇట్ ఈస్ టేకెన్ కేర్ ఇన్ రియల్ టైమ్. మిస్టేక్ జరిగితే సెకండ్ టేక్కి ఛాన్స్ కూడా ఉండదు. సో అలాంటి పర్ఫార్మెన్సెస్ ఎప్పటికీ దే విల్ స్టాండ్ అవుట్. సో డెఫినెట్లీ రీచ్ అవుట్ టు ఎనీ థియేటర్ క్లబ్, మీకు పర్ఫామ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నా దే ఆర్ ఓపెన్ ఫర్ ఫ్రెషర్స్. అండ్ లేదు చూసే ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ గో ఫర్ ఇట్. త్రూ అవుట్ ది సిటీ ఏదో ఒక థియేటర్, ఏదో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు యాక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటివి వీ హ్యావ్ టు ఎంకరేజ్ అండ్ ప్రమోట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆ షో అయిపోయాక, షోకి వెళ్ళే ముందు మనం ఒక డిఫరెంట్ పర్సన్గా ఉంటాము, వెనక్కి వచ్చేటప్పుడు వీ విల్ బి అ డిఫరెంట్ పర్సన్ ఆల్టుగెదర్. Trust me on this. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. This is your jock, Nandini.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: Welcome back. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
4: హలో అండి.
3: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
4: అనిల్ కుమార్.
3: అనిల్ కుమార్ గారు, సో మీ మెమరీస్ ఏంటి?
4: మెమరీస్ చాలా ఉన్నాయండి. యాక్చువల్ గా ఇప్పుడు పిల్లలకి అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే ఒకటి కాదంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేసే వాళ్ళం అంటే, మా మదర్ ఈవినింగ్ టీ పెడితే అక్కడ ఇంటి దగ్గరలోనే ఒక బేకరీ తయారు చేసేవి ఉండేవి, బన్ చేసేది. సో బన్ తెచ్చుకునే వాళ్ళం. 25 MP ఒక బన్ అనమాట, 1 రూపీకి 4 వచ్చేవి. వేడిగా ఫ్రెష్ గా ఇస్తాడు. అసలు అవి అది టీలో పెట్టుకుని తాగితే అసలు ఎంత బాగుండేది అనమాట వర్షాకాలం అప్పుడు. అలాగే మా మదర్ నేను ఇద్దరం కలిసి హరికథ వినేవాళ్ళం మంగళవారం వచ్చేది. హరికథ మొత్తం అది అయిపోయేదాకా వినేవాళ్ళము. ప్లస్ రికార్డింగ్ డ్యాన్సులు అయ్యేవండి. అప్పుడు ఏం సినిమా థియేటర్ లేవు కదా ఊళ్ళల్లో. రికార్డింగ్ డ్యాన్సులు ఎట్లా అంటే, నాగేశ్వరరావు శ్రీదేవి లాగా వాళ్ళు గిటప్ వేసుకుని అందులో డాన్స్, దానికి ప్రైజులు ఇవ్వడము, అది ఎంటర్టైన్మెంట్ ఉండేది. అండ్ అందరం ఫ్యామిలీ మొత్తం కాలనీ మొత్తం కలిసి వెళ్లే వాళ్ళం అనమాట, అది ఎంజాయ్
3: చేయడానికి.
4: కలెక్టివ్ గా ఉండేది, ఎంత బాగా అనిపించేది అప్పుడు.
3: అదే కదా, అప్పుడు అందరికి టైం తీసేవాళ్ళం. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు కలవని కూడా కలవట్లేదు. ఒక ఇంట్లో ఉండి
4: వెళ్ళాలంటే అందరం ప్రోగ్రామ్ చేసుకుని కాలనీ వాళ్ళందరం కలిసి ఇదిగో ఈరోజు వెళ్తున్నా వెళ్దా అంటే ఎంత బాగా అనిపించేది. అక్కడే
3: అప్పుడు మదర్స్ అందరు కూడా నువ్వు ఇది వండు నేను ఇది వండుతా అని చాలా వెరైటీస్ కూడా కుక్ చేసుకొని. ఓకే అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈ ఎంటర్టైన్మెంట్ ఒక సైడ్ అయితే, దే ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఈవెంట్స్. అందరూ కలిసి గ్యాదర్ అవ్వచ్చు అన్న ఒక కమ్యూనిటీ ఇంటెన్షన్ కూడా ఉండేది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండి మార్నింగ్ షిఫ్ట్ ఒకళ్ళు, నైట్ షిఫ్ట్ ఒకళ్ళు అయ్యేసరికి అసలు డేలో మనుషులే కనిపించట్లేదు, కలవట్లేదు, వెరీ ఒకే ఇంట్లో ఉండి. బట్ అప్పట్లో దట్ వాజ్ నాట్ ద కేస్. ప్రతిరోజు అందరూ కలిసేవాళ్ళు, సొసైటీలో చిన్న కమ్యూనిటీలో గ్యాదర్ అయ్యేవాళ్ళు, అందరు కలిసి వెజిటేబుల్స్కి వెళ్ళేవాళ్ళు. ఇలాంటివి మళ్ళీ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఆన్. ఇప్పుడు స్పెసిఫిక్గా కమ్యూనిటీ యాక్టివిటీస్, ఎంప్లాయీ వెల్నెస్ ఇనిషియేటివ్స్, సొసైటీ ఇనిషియేటివ్స్ అని వీటిని మళ్ళీ రీఇన్వెంట్ చేస్తున్నారు. బట్ ది ఐరనీ ఈజ్ దీస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో మన వేరే కాలర్స్ ఏం మాట్లాడుతున్నారో మాట్లాడేద్దాం.

0: మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు నాగేంద్ర నాయుడు.
0: నాగేంద్ర గారు,
1: విజయనగర కాలనీ నుంచి చేస్తున్నాను.
0: ఓకే.
1: నాకు ఓల్డ్ అంటే ఇప్పుడు లెటర్స్ లేవు, పోస్ట్ ఆఫీస్ లో కవర్స్ కూడా లేవు. ఇప్పుడు నాకు ఓల్డ్ మా అమ్మమ్మ గారు మా నాన్నగారు రాసిన 76 రాసిన లెటర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి.
0: ఓకే.
1: అమ్మమ్మ అప్పుడు ఏం చేశారంటే 10 కేసులు కార్డు అయినా కూడా దాని చివర ఆఖరి ఒక్క అక్షరంగా ఫోన్ అయితే లాస్ట్ అడ్రస్ దగ్గర కూడా అమ్మమ్మలు రాసిన లెటర్స్ ఉన్నాయి. అన్ని లెటర్ రాయండి, విషయాలన్నీ చేస్తుంది, ఇక్కడ ఇలా జరిగింది అని అన్ని రాసావు. అప్పుడు అప్పుడు కవర్ కార్డు 10 కేసులు, ఇంగ్లాండ్ లెటర్ 15 కేసులు, 72 లేదు కూడా. ఆ లెటర్స్ కి నేను భద్రంగా పెట్టుకున్నాను, దాన్ని కవర్ చేసి ఇచ్చేసి భద్రంగా చెప్తున్నాను. ఎప్పుడప్పుడు లెటర్స్ తీసుకుంటా ఉంటాను.

0: ఓకే.
1: మా మా పిల్లలు చెప్తుంటే ఇలాంటి ఇలా ఉన్నాయా అని ఎట్లా అడుగుతుంటారు.
0: ఇప్పుడు ఇప్పుడు మాకు కూడా, నేను కూడా లెటర్స్ చూడలేదు. టెలిగ్రామ్ కూడా లాస్ట్ టెలిగ్రామ్ ఉన్నప్పుడు కూడా నాకు గుర్తులేదు. సో అసలు అవి
1: ఇప్పుడు అర్జెంట్ ఏదైనా ఉంటే, ఇప్పుడు డెలివరీ అయినా కూడా ఏదైనా అర్జెంట్ అంటే టెలిగ్రామ్ ఇచ్చారు. వెళ్ళి బాబు పుట్టారని ఆయన ఇక్కడ ఉంటే టెలిగ్రామ్ వచ్చారు. టెలిగ్రామ్ అంటే చాలా మంది భయపడేవారు, ఏమైంది ఏమైంది, టెలిగ్రామ్ కూడా లేదు ఏమి అన్ని మెసేజ్.
0: అంతే అంతే అంతే. ఇనవే అప్పుడు అప్పుడు ఉన్న ఎఫెక్షన్, అప్పుడు ఉన్న వెయిటింగ్, ఇప్పుడు అదంతా వానిష్ అయిపోయింది. ఎంత సెకండ్ టు సెకండ్ కనెక్టెడ్ ఉన్నాము మనము, మొత్తం వరల్డ్ తో కనెక్టెడ్ ఉన్నాము, కానీ ఇప్పుడు దూరం
1: మానవ సంబంధాలు తేనే మేడం.
0: అంతే,
1: కూర్చుని మాట్లాడుకోవాలి, మాట్లాడారు
0: టైం ఉండట్లేదు. అవును, ఫోన్ చేస్తే కూడా కట్ చేసి మెసేజ్ చేయండి, నాకు మాట్లాడే టైం లేదు అంటున్నారు.
1: బిజీగా ఉంటారు, టైం ఉండదు కదా, అది కూడా కరెక్టే. సరే అలా అయితే ఉంటాము. థ్యాంక్ యూ
0: అండి. సో ఎస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైం. అప్పుడు 24 అవర్సే, ఇప్పుడు 24 అవర్సే. అప్పుడు కూడా 9 to 5, 9 to 9 జాబ్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ దట్ ఇవాల్వ్డ్ ఇస్ ద మైండ్ సెట్. అప్పుడు మనుషుల కోసం టైం తీయాలా, అసలు అది క్వశ్చనే కాదు. వర్క్ నుంచి ఇంటికి వచ్చాక ఓన్లీ ఇంటి చింత ఉండేది, ఇంటి నుంచి వర్క్ వెళ్ళాక ఓన్లీ వర్క్ ఆలోచనలే ఉండేవి, ఎక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేది కాదు. దేని ప్రయారిటీస్ దాని ఉండేవి. దట్ ఈస్ హౌ మైండ్ సెట్ వాజ్, దట్ ఈస్ హౌ పీపుల్ వేర్. ఇప్పుడు అన్నీ ఎక్కడ చేంజ్ వచ్చిందో తెలీదు, ఏ పోని ఎక్కడ తప్పు జరిగిందా, ఎక్కడ రైట్ జరిగిందా కూడా తెలీదు. ఎంత అడ్వాన్స్మెంట్ వస్తున్నా, ఎంత ఎవల్యూషన్ జరుగుతున్నా కూడా దట్ షుడ్ నాట్ హ్యాంపర్ హ్యూమన్ కనెక్ట్. మనుషులకు మనుషులకి ఉన్న కనెక్ట్ని, సంబంధాన్ని అది అసలు ట్యాంపరే చేయకూడదు. ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎవాల్వ్ అవ్వాలి. అప్పట్లో కొన్ని డేస్ ట్రావెల్ చేస్తే ఒక ఊరికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మనం అనుకుంటే కొన్ని గంటలు వెళ్ళొచ్చు. సో అదే యూస్ చేసుకొని, అదే టెక్నాలజీని, అదే అడ్వాన్స్మెంట్ని వాడుకొని, ఇంకా నెలలో ఒక్కసారి కలిసేది నెలలో 2 సార్లు కలవండి, ఇయర్లో ఒక్కసారి ప్లాన్ చేసుకునే ట్రిప్స్ ఒక 4-5 టైమ్స్ ప్లాన్ చేయండి. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద మైండ్ సెట్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. స్టే ట్యూన్డ్.

0: నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ మేడం. నందిని మేడం గారు, ఓం శాంతి, నమస్కారం. నా పేరు పోల్సెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: ఇకపోతే అండి, నా చిన్నప్పుడు అంటే అండి, ఇప్పుడు నేను జూనియర్ సిటిజన్ అండి. నా ఏజ్ 63 అండి. అయితే అండి, 58 ఇయర్స్ ముందండి బ్యాక్. నాకు 5 ఇయర్స్ అప్పుడు 1 పైసా కాయిన్, 2 పైసా, 3 పైసా, 5 పైసా, 10 పైసా ఉండేయండి. 20 పైసా అయితే అండి ఇత్తడి కాయిన్ ఉండేదండి. అవి కవసాల ఆయన దగ్గరికి పెట్టుకెళ్తే ఉంగరం చేసేవారండి, చాలా బంగారం కన్నా ఎక్కువ మెరిసేదండి. అయితే 5 పైసలు ఎట్టుకెళ్తే వాము బిస్కెట్లు, సన్నమాన బిస్కెట్లు 5, లేకపోతే నిమ్మతంలు 5, పిప్పర్మెంట్ బిళ్ళలు 5 వచ్చేయండి. ఇప్పుడు మా మనవాళ్ళ రూపాయి ఇస్తే విసిరి కొడుతున్నారు మేడం. అయితే మా రాజమండ్రిలో అండి మున్సిపల్ స్టేడియం లో గ్రేట్ రేమన్ సర్కస్ అని వచ్చేదండి. ఏనుగులు వరుసనే వచ్చేయండి. ఒక ఏనుగు బకెట్ తో నీళ్లు శివలింగానికి సాబ్ చేసేదండి, ఒక ఏనుగు పూలదండ వేసేదండి, ఒక ఏనుగు కొబ్బరికాయ కొట్టేదండి. ఇకపోతే అండి రింగ్ గొట్టు చుట్టండి కిరసనాల పోసి అంటిస్తే రింగ్ చుట్టూ మంట వెలుగుతుంటే పులులు దానిలో.
0: సో ఎస్, ఇలా చాలా మెమరీస్ ఉంటాయి మనకి, చాలా డీటెయిల్స్ కూడా ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి ఉంటాయి. బీట్ కాయిన్స్, సర్కస్ అండ్ ఇలా రకరకాలు, అండ్ కాయిన్స్ కూడా ఒక మంచి

హిస్టరీ ఉంది, కైండ్ ఆఫ్ అ స్టోరీ. ఇప్పుడు రాజుల కాలంలో కింగ్స్ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద డైనాసిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్ ఇలా మంచి ఎక్స్పెన్సివ్ మెటల్స్తోని కాయిన్స్ వచ్చేవి. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ పాపులేషన్ ఎక్కువైపోయింది, ఎకానమీ పెరిగిపోయింది, ఎస్. బట్ అప్పట్లో కూడా వాటిని ఆపేశారు. ఎందుకంటే ఆ కాయిన్ ఫేస్ వాల్యూ కన్నా దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ. అంటే ఒక 1 రూపీ కాయిన్ చేయడానికి అనుకుందాము ఒక 2-3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ యూస్ చేసేవాళ్ళేమో. ఎందుకంటే దాని వెనుక రాజు యొక్క స్టాంప్, రాజు యొక్క పోర్ట్రే, మళ్ళీ కాయిన్ మీద వాల్యూ. సో ఆ కాయిన్ విలువ కన్నా కాయిన్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ విలువ ఎక్కువ కాబట్టి జనాలు కాయిన్స్ని సర్క్యులేట్ చేయకుండా దాచిపెట్టుకునే వాళ్ళంట. సో రాజుగారు ఎన్ని కాయిన్స్ మింట్ చేయించినా కూడా సర్క్యులేషన్లో అసలు డబ్బులే ఉండేవి కాదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని కనుక్కుంటే ఇది మ్యాటర్. దాని విలువ ఎక్కువ కాబట్టి జనాలు వాటిని సేవ్ చేసుకొని బయట సర్క్యులేషన్లో పెట్టకుండా దాన్ని మెల్ట్ చేసి వివిధ రకాలుగా జ్యువెలరీ చేసుకోవడము, లేదా సిల్వర్ అయితే యూటెన్సిల్స్ చేసుకోవడము ఇలా మార్చేస్తున్నారు. మన ఎకానమీ అనేది హ్యాంపర్ అయిపోతుంది. రాజు యొక్క అంటే కంట్రీ ఆ ప్లేస్ యొక్క ట్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా చేయకూడదు అంటే ఇంకొక విధంగా మనము కాయిన్స్ చేయాలి అనేసి వేరే వేరే మెటల్స్ ఎలాయ్స్ కాంబినేషన్తో వచ్చాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే మన 10 రూపీ కాయిన్ కూడా మధ్యలో స్టీల్ ఉండి రైట్ రౌండ్ ఇంకొక అలాయ్ ఉంటుంది. అది ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా మెల్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా దే విల్ లెఫ్ట్ విత్ నథింగ్ అనేసి. సో ఈ విధంగా మనకి కాయిన్స్ మేక్ మింటింగ్లో కూడా అడ్వాన్స్మెంట్ జరిగింది. ఎంత థాట్ఫుల్ కదా. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. స్టే ట్యూన్, దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: వెల్ 7:40 స్టూడియో క్లాక్ లో టైం. మన నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాము. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
2: చెప్పండి నరసింహారెడ్డి గారు.
3: బాగుందా మేడం?
2: బాగున్నానండి. మీరు బాగున్నారా?
3: బాగున్నాను మేడం. జ్ఞాపకం అంటే మేడం, మీరు పెన్ జ్ఞాపకం, ఇంటి పెన్ జ్ఞాపకం వస్తుంది మేడం.
2: ఓకే, ఇంట్రెస్టింగ్, చెప్పండి.
3: అప్పుడు మిసాక్ పెన్ అనేది ఫేమస్ ఉండే మేడం, మిసాక్ పేరు.
2: ఓకే,
3: ఇక మళ్ళీ దానికన్నా మంచి క్వాలిటీ అంటే పైలట్ అని ఒకటి వస్తుండే.
2: ఓకే,
3: అది ఏంటంటే ఇక దాన్ని ఇట్లా షెడ్ కు పెట్టుకునేది మేడం, ఇట్లా షెడ్ కి గుండి పక్కకు. అది ఇంకా మనకు ఇంకు కావాలంటే చిన్న చిన్న షాపులలో 1 NP దాంట్లో వస్తుంది మేడం. అదే ఇది దాంట్లో ఖరాబ్ అయ్యేది పత్తి అని ఒకటి వస్తుండే, జీవ అని ఒకటి వస్తుండే దాంట్లో.
2: ఓకే,
3: ఎప్పుడైనా కక్కుతుంది పెన్ అంటుంది మేడం, జ్ఞాపకం ఉందండి.
2: మంచిగా ఇంకొచ్చే లీక్ అవుతుంది అంటే. అవును,
3: దాన్ని కక్కుతుంది అంటుంది అనమాట.
2: ఓకే,
3: వాటితో ఇక మజాకులు చేసుకుంటూ పెన్ ఇంకుతో ఒకరి మీద ఒకటి వేసుకుంటుంది బాబు, జ్ఞాపకం వస్తుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఫోన్ ఉంది కదా మా పేరు, ఇప్పుడు ఈ రోజుల్లో అప్పుడు ఫోన్ ఏంటంటే ఇట్లా ఏళ్ళు పెట్టి తిప్పుతుంటే కదా మేడం, ఇట్లా
2: అవును.
3: అదే ఆ ఫోన్ చేస్తుంటే విధమైన ఆపరేషన్ వస్తుండే మేడం. అప్పుడు అప్పుడు ఏంటంటే హలో ఎవరు మాట్లాడుతున్నారు అంటుంది కదా మేడం. ఇప్పుడైతే ఏంది, ఏడున్నావు, ఎక్కడున్నావు అంటు డైరెక్ట్ గా,
2: ఎందుకంటే పేరు ఆల్రెడీ కనిపిస్తుంది.
3: టెక్నాలజీ ఇంత పెరిగింది మేడం, చాలా పెరిగింది మేడం.
2: అవును, అప్పట్లో ఎన్ని నంబర్స్ గుర్తుండేవి, ఇప్పుడు ఒక్క నంబర్ కూడా గుర్తుండదు.
3: ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫోన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెక్క చేయడానికి మేడం, అసలు ఇక ఎవరు లెక్క కూడా చేస్తారు, అంటే క్యాలిక్యులేటర్ చేస్తున్నారు అంట.
2: అవును,
3: పేపర్ యూజ్ కూడా చాలా తక్కువైంది మేడం. పేపర్ అప్పుడు పేపర్ కు చాలా వాల్యూ ఉండే, అప్పుడు ప్రతి దానికి పేపర్ పేపర్ ఈ పెన్ను ఈ రెండు కూడా కొద్దిగా చాలా తక్కువైపోయింది మేడం. ఇంక పెన్ అయితే అసలే లేదు, పేపర్ అంతా కొద్ది కొద్దిగా ఉంది ఇప్పుడు అయితే. ఇంకా
2: అప్పటితో పోలిస్తే కొంచెం తక్కువనే ఉంది, బట్ స్టిల్

0: అది ఇంకో పెన్ ఒకటి అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మేడం, పిల్లలకు తెలియడానికి నేనైతే ఇప్పుడు మా దగ్గర అప్పుడు పైసా 1 NP రాగి పైసా అని ఒకటి ఉండే, ఒకటి రంధ్రం పైసా, గుర్రం పైసా అని ఒకటి ఉండే, 2 రూపీస్, 3 రూపీస్, 5, 10, 20, 25 అవన్నీ కలెక్షన్ చేసి ఇంట్లో పెట్టిండే. అప్పుడప్పుడు పిల్లలకు చూపిస్తుండే మేడం. ఇంకోటి ఇంగ్లాండ్ లెటర్ ఒకటి, మళ్ళీ పోస్ట్ కార్డ్ ఒకటి ఉంది మేడం, అవి జమ చేసి పెట్టినాం. పిల్లలకి ఎప్పుడైనా గిఫ్ట్ అనే టైం ఉన్నప్పుడు ఇట్లుంటుండేనా అట్లుంటేనా అని క్వశ్చన్ చేస్తుంటారు పిల్లలు, మంచిగా అనిపిస్తుంది జ్ఞాపకం.
1: అప్పుడు వాళ్ళు తక్కువ క్వశ్చన్లు వేస్తారు, మనం ఎక్కువ మాట్లాడడానికి ఉంటది.
0: అవును మేడం, కరెక్ట్ మేడం.
1: అది అప్పుడప్పుడు మ్యూజియంస్ కి కూడా అందుకే తీసుకెళ్లాలండి, బికాజ్ వాళ్ళు చాలా నేర్చుకుంటారు.
0: అవును మేడం. ఇంకోటి ఏంటి మేడం, లైబ్రరీకి చాలా వాల్యూ ఉండే మేడం. అప్పుడు మన స్టేట్ సెంటర్ లైబ్రరీ అబ్జర్వర్ దగ్గర ఉండే, మేము డైలీ మార్నింగ్ ఓటమ్ కనీసం 1 hour 2 hour. ఒక్కోసారి ఏంటంటే అందులో పని చేస్తున్నాడు సార్, టైం అయిపోయింది పని చేస్తున్నాడు సార్, ఆ పరిస్థితి ఉండే సార్. ఇప్పుడు ఎక్కడ లైబ్రరీ నాకు తెలిసినంత వరకు అయితే ఉన్నాయా లేవో అయితే నాకు అర్థమైతే పెద్ద పెద్ద ఉండొచ్చు, కానీ అప్పుడు ప్రతి విలేజ్ ఒక లైబ్రరీ ఉంటుండే అప్పుడు.
1: అవును, ఖచ్చితంగా.
0: ఇప్పుడు అవి కూడా కన్నుమూరగా అయిపోయినా మేడం.
1: అవును, ఇలాంటివన్నీ మనమే ఇట్లా మాట్లాడుకొని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి.
0: అంతే మేడం.
1: ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: సో ఎస్, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే అందరు చెప్పొచ్చింది ఏంటంటే, ఫిజికల్ థింగ్స్, డిజిటల్ బుక్స్ ఉన్నాయి, ఆడియో బుక్స్ ఉన్నాయి, బట్ ఫిజికల్ బుక్ చదవడంలో ఆ కిక్కే వేరు ఉంటుంది. బుక్ ఫినిష్ చేసామా లేదా తెలీదు, బట్ ఇఫ్ యూ సిట్ హోల్డ్ అ బుక్ రీడ్ లైన్ బై లైన్, పేజెస్ టర్న్ చేసేటప్పుడు ఇలా వేల్తో పేజ్ టెక్స్చర్ని ఫీల్ అవుతూ చదవడంలో ఆ ఎక్స్పీరియన్స్, అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే చెప్పగలరు. అండ్ ప్రాపర్గా వర్డ్ టు వర్డ్ కూడా పెట్టలేము, ఇట్ ఈస్ ఓన్లీ సంథింగ్ దట్ వన్ హ్యాస్ టు ఫీల్. అండ్ ఇలాంటివి కూడా బుక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని కూడా బిబ్లియోఫైల్ అంటారు. అండ్ బుక్స్ కూడా కొన్ని చాలా ఆప్షన్లో దాంట్లో దీంట్లో మనం కొనుక్కోవచ్చు. అది చాలామంది చదువుకోవడానికన్నా ఆ బుక్ యొక్క టెక్స్చర్, ఆ బుక్ చాలా ప్రామినెంట్ పర్సనాలిటీ చదివిన్నారు, వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ టచ్ ఈ బుక్ మీద ఉంది అని కూడా కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్ హోల్డ్స్ దట్ మచ్ ఆఫ్ వాల్యూ. వాళ్ళు లేకపోయినా వాళ్ళ టచ్, వాళ్ళ ఎసెన్స్, వాళ్ళ సెంట్ ఇందులో ఉంటుంది అని ట్రెజర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాటిని కాపాడుకోవడము ఈ క్లైమేటిక్ చేంజ్ వల్ల, ఈ హ్యూమిడిటీ వల్ల చాలా కష్టంగా ఉంటుంది. కొనడం ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్యాషనెట్గా కొంటామో అంతే ఇంట్రెస్టింగ్గా వాటిని మెయింటైన్ కూడా చేస్తారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ హూ డస్ దట్. మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్, FM Rainbow 101.9.

0: లెట్స్ టాక్ టు ఆర్ నెక్స్ట్ కాలర్. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సుబ్బరాయుడు మేడం,
0: సుబ్బరాయుడు గారు, చెప్పండి.
1: గచ్చిబౌలి నుంచి మేడం. మేడం,
0: మాట్లాడండి.
1: మీ టాపిక్ వినంగానే 1973లోకి వెళ్ళిపోయినాను మేడం.
0: ఓ ఓకే, చాలా దూరం అయితే.
1: అవును మేడం, నేను 1968లో పుట్టినాను. 5 సంవత్సరాలు కాబట్టి నాకు మొత్తం అప్పుడు గుమ్మరాట, పాములాట, కోతులాట చాలా మేడం. వీధి ఆట, వీధి నాటకాలు చాలా ఉన్నాయి మేడం. దాంట్లో సైకిల్ దొక్కడము, సైకిల్ పైన దాన్ని పండుకుంటారు వాళ్ళు, అలాంటివన్నీ చూస్తాను మేడం. ఒకరోజు ఏం జరిగిందంటే మేడం, పాము సంచిలో పెట్టింటే కోతి ఎత్తిపోయింది మేడం. పాములాట ఆడించేటైనా సంచిలో కట్టినాడు, కోతి ఎత్తుకుపోయింది. కోతి ఎత్తుకుపోయి ఒక ఇంటి ముందర పడేసింది మేడం. ఇంటి ముందర పడేసి ఆ ఇంటి ఆయన, అబ్బా అన్యాయమే, నాకు ధనం డబ్బిచ్చిన డబ్బులు పడేసి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళిపోయి గడ వేసుకొని సచి ఓపెన్ చేసే పాము ఊపి రాడాక బస్సు మన పైకి లేచింది. అది
0: అయ్యో,
1: గోడలు కొట్టుకొని పసి పలిసి పసి పలు అరుచుకుంటా ఊరంతా ఏకమైనారు
0: మేడం.
1: అంటే మేము అవి చూసినాము, ఇట్లాంటివి కామెడీస్ కూడా చాలా జరిగినాయి మేడం. ఇప్పుడు పిల్లలు చెప్పడానికి వీలు కాదు మేడం, ఎందుకంటే అది మన ముందర జరుగుతున్నాయి.

0: అవును.
1: ఇప్పుడు మనం కథ చెప్తే వాళ్ళకి ఏంది, అది అర్థం కాదు, మనం చెప్పలేము.
0: చెప్పలేం వాళ్ళకి
1: పోనీ ఎక్కడన్నా
0: అర్థమయ్యే
1: ఉంటే
0: విషయంలో.
1: ఎక్కడన్నా ఉంటే చూపినను చూపించచ్చు, లేవు మేడం. అన్ని
0: అవునవును
1: 1990 నాటికి అంత నుంచి ఆల్రెడీ కనుమరుగు అయిపోయినాయి అవి.
0: అవునవును చాలా తగ్గిపోయినాయి.
1: అవును మేడం, నమస్తే మేడం, అవకాశం ఇచ్చిన
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నేను ముందు చెప్పినట్టు ఈ టాపిక్స్ అన్ని డెఫినెట్గా అలా టైంలోకి వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎవరైనా క్యాసెట్స్ వాక్మెన్ గురించి కూడా మాట్లాడతారేమో. అండ్ ట్రాన్సిస్టర్స్ కూడా, క్రికెట్ కామెంట్రీ, ఫస్ట్ ట్రాన్సిస్టర్ వచ్చినప్పుడు అదొక రెవల్యూషన్, అదొక టెక్నాలజికల్ మైల్ స్టోన్. బికాజ్ అక్కడ ఎక్కడో జరిగే క్రికెట్ కామెంట్రీ మన దగ్గరికి, మన చేతుల్లోకి ట్రాన్సిస్టర్లో వినిపిస్తుంది అంటే, పాకెట్ ట్రాన్సిస్టర్స్ ఇలా పాకెట్లో వేసుకొని సైకిల్ తొక్కుంటూ వెళ్ళే వాళ్ళు, అసలు చెవి దగ్గర పెట్టుకొని వింటూ, దట్ దోస్ థింగ్స్ వేర్ డిఫరెంట్. ఇప్పుడు మూవీస్లో తప్ప, పాత మూవీస్లో చూస్తే ఇవన్నీ తెలుస్తాయి. అందుకే అంటారు ఓల్డ్ ఇస్ ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్ గోల్డ్. బికాజ్ ఇవన్నీ, ఓ ఇలా ఎవాల్వ్ అయ్యామా, ఇలా మనము ఈ రోజు ఉన్న ప్లేస్కి రీచ్ అయ్యామా అన్నది జర్నీ కనిపిస్తుంది. ఐ టోటలీ టోటలీ రికమెండ్ ఇలాంటివి సెల్ఫ్ చూడండి, పిల్లలకు చూపించండి, తెలియని వాళ్ళకి చెప్పండి.

0: సో వీ హ్యావ్ అ నెక్స్ట్ కాలర్. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నందిని గారు.
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు కౌటిల్య, హిమాయత్ నుంచి మాట్లాడుతున్నా.
0: కార్నర్ అండి.
1: బాగున్నా. ఐగిరి నందిని నందిత మోదన్ విశ్వ వినోదిన్. మీరు ఎఫ్ఎం రేడియోకి వినోదం ఇస్తూ ఉంటారు
0: అవును.
1: ఈ నందిని గారు.
0: థ్యాంక్ యూ అండి. సో యా, టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు?
1: టాపిక్ గురించి ఏంటంటే, ఇందాక ఆయన పెన్నుల గురించి చెప్తా కదా, పూర్వం కళాలను ఉండేవి. గాంధీ గారు వాళ్ళు వాళ్ళ టైంలో నాన్నగారు కూడా కళను ఉపయోగించేవారు. అదేంటంటే ఇంకులో ముంచి రాయాలి. అది
0: ఓకే. ఇప్పుడు
1: పూర్వం
0: నెమలికలతో కూడా రాస్తారు కదా.
1: ఇతిహాసంలో గంటం, తాటాకుల మీద గంటం అని ఉంటుంది, ఆ గంటంతో రాసేవారు. గంట ఏంటంటే తాటి మొట్టలు లాంటివి ఉంటాయి కదా, వాటిని బాగా నునుపు చేసేసి వాటితో రాసేవారు. తాళపత్రాల మీద రాసేవారు.
0: ఓకే ఓకే.
1: వినాయకుడు అయితే తన దంతం
0: దంతం
1: తీసి వ్యాసుడు భారతం అని చెప్పు ఒకటి, అందుకే ఏకదంతుడు అయిపోయాడు.
0: అవునవును.
1: అలా కల ఉండేది, కల నిబ్బు ఉంటుంది, అది ఇంకులో ముంచి రాయాలి. నేను అలా పెన్నులన్నీ కలెక్ట్ చేశాను. తర్వాత పార్కర్ పెన్ను అప్పట్లో చాలా ఫేమస్, ఇప్పుడు కూడా ఉన్నాయి పార్కర్ పెన్లు. ఈ సెలబ్రిటీస్ అందరు కొంటారు ఖరీదువి. అవి కొంచెం గోల్డ్ వజ్రాలు అవి అండ్ డైమండ్స్ అవి వేసి తయారు చేసినవి. ఇప్పటికీ ఉన్నాయి పార్కర్ పెన్లు. ఇంకా చాలా రకాల పెన్లు ఉన్నాయి, అన్ని రకాల పెన్లు. పరీక్షకు వెళ్ళాలంటే గబోబా ఇంకు చూసుకుని వెళ్ళు అనేవారు ఇంట్లో.
0: అవును,
1: ముందు రోజు పోతుంది మిగిలేది, అయినా దాని నింపుకుని వెళ్ళేవాళ్ళం. తర్వాత మీరు అన్నారు కదా ఇప్పుడు సంబంధాలు లేవని, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది,
0: అంతే
1: అంతే కదా.
0: అంతే అంతే.
1: కుటుంబం పెద్దదే, సంసార సాగరాన సన్యాసి జీవితం నాది,
0: అంతే
1: అంతే. అలాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి.
0: అవును.
1: తర్వాత మేము చిన్నప్పుడు మమ్మల్ని బుర్రకథలకు తీసుకెళ్లేవారు మా నాన్నగారు. ఇప్పుడు బుర్ర కథలు ఇవి ఎవరు వింటారే ఏమన్నా అంటే ఈ కొరియర్
0: డ్రామాస్ వస్తున్నాయి. అవును.
1: ఆ వాటి ముందు మీ బుర్ర కథలు హరికథలు ఎంత అంటారు ఇప్పుడు పిల్లలు. ఆ బుర్ర కథల్లో మేము చిన్నప్పుడు విని ఇంటికి వచ్చి నాన్నగారు తానా అంటే తానా అంటే తిట్టేవారు మమ్మల్ని. అదొక్కటే విన్నారా బుర్ర కథ వినలేదా అని చెప్పి తిట్టేవారు.
0: ఎందుకంటే అది కాన్స్టెంట్ గా మనకు చెప్పిస్తూ ఉంటారు కదా ఒక కథ తర్వాత తర్వాత.
1: ఇప్పుడు కూడా అంటారు కదా తానా అంటే తందానా అంటున్నాడు అని ఒకదొక ఇదొక ఇది వచ్చేసింది.
0: అవునవును, కరెక్ట్.
1: అందరు మాటల్లో ఉంటూ ఉంటారు కదా వాడు తానా అంటే వీటిలో
0: అంటే అది బేసిక్ గా తిట్టడానికి ఇద్దరు ఫ్రెండ్స్ ని అలా అంటుంటారు, లేకపోతే ఇంట్లో అక్క చెల్లెల్ని అన్నదమ్ముళ్ళని అంటూ ఉంటారు.
1: అది ఒకళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకళ్ళు ఇంకోళ్ళకి సపోర్ట్ చేస్తే వాడు తానా అంటే తందానా అన్నాడు అంటారు.
0: అవునా.
1: అలా బుర్ర కథలు హరికథలు అప్పటివి.

0: తోలు బొమ్మలాటలు అవి ఇప్పుడు ఎక్కడ ఏం లేవు. అటువంటి అంతా ఎంతసేపు టెక్నాలజీకి ఇదే పరిమితం అయిపోయారు.
1: అవును, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన షో విని కూడా ఎంతమంది ఎన్ని విషయాలు గూగుల్ చేశారు, అసలు బుర్రకథలు అంటే ఏంటి, కాయిన్స్ ఏమేమి ఉన్నాయి అనేసి.
0: అలాగే నాది పెన్ కలెక్షన్ చాలా ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, అంటే షిఫ్టింగ్ లో వాటిలో కొన్ని పోయాయి కానీ అదొకటి. మా పెద్దమామ గారిది పాకెట్ గడియారం ఉండేది,
1: ఓకే,
0: ఉంది నా దగ్గర ఇప్పటికీ. ఆయన అడ్వకేట్, అప్పటి కాలంలో పాకెట్ లో పెట్టుకుని వెళ్లేవారు. దాన్ని చిన్న చైన్ ఉంటుంది, చిన్నది డైల్, అది చిన్న రౌండ్ గా ఉంటుంది, నెంబర్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం పార్ట్స్ అవి సరిలేక ఎక్కడ బాగు చేయించట్లేదు, కానీ ఆ గుర్తుగా నేను పెట్టుకున్నాను.
1: అంతే, యాంటిక్ గా అలా అవి ఉంచేయాలి.
0: అది
1: అది ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
0: థ్యాంక్
1: కాలింగ్.
0: యూ అండి, థ్యాంక్ యూ.
1: సో ఎస్, పాకెట్ వాచెస్ అండ్ మన రికార్డ్స్, పెద్ద పెద్ద రికార్డ్స్ కూడా ఉన్నాయి.

0: అలా అవి ఉంచేయాలి.
1: అది.
0: అది ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
1: థ్యాంక్ యూ
0: కాలింగ్.
1: అండి, థ్యాంక్ యూ.
0: సో ఎస్, పాకెట్ వాచెస్ అండ్ మన రికార్డ్స్, పెద్ద పెద్ద రికార్డ్స్ కూడా ఉండేవి, మ్యూజిక్ రికార్డ్స్, క్యాసెట్స్, ఇవన్నీ ఇప్పుడు యాంటీక్ అయిపోయాయి. ఇప్పుడు కూడా అవి ఫంక్షనలే ఉన్నాయి. మనం క్యాసెట్ టేప్ రికార్డర్ తెచ్చుకొని క్యాసెట్ ప్లే చేసుకుంటే దే ప్లే. సో ఎంత డిజిటల్ డిజిటల్ డిజిటల్ వచ్చినా కూడా ది ఓజీ హ్యాస్ టు స్టిల్ బీ ది ఓజీ. సో 7:53 స్టూడియో క్లాక్లో టైం, మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం.

0: సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడతాము. హలో హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: మాట్లాడండి, చెప్పండి.
1: అయితే ఒకప్పుడు రోళ్ళు రోకళ్ళు తిరగళ్ళు ఏమి ఉండేవి, ఇప్పుడు చాలా వరకు వాటర్ లేదు.
0: అవునవును,
1: ఇప్పుడన్నీ మిక్సీలు గ్రైండర్లు
0: అవును
1: అవన్నీ వచ్చేసినాయి. ఏంటంటే అంటే పాత వస్తువులకి మనం వెళ్ళటం ద్వారా ఏంటంటే ఎలక్ట్రిసిటీని సేవ్ చేసినట్టు ఉండిద్ది, అలాగే బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది.
0: అవునండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, అప్పట్లో రోళ్ళు రోకళ్ళు ఉండేవి, పచ్చళ్ళు చేయడానికి, పిండి ఇసరటానికి ఇంట్లోనే ఆ రాళ్ళు ఉండేవి, వాటితో పిండి ఇసిరేవాళ్ళు, చాలా రోటి పచ్చళ్ళు చేసుకునేవాళ్ళు, పసుపు ఇంట్లోనే దంచేవాళ్ళు. ఇలాంటివన్నీ ఇంటికి లక్ష్మి అని కూడా మనము భావిస్తాము. సో దానివల్ల అసలు ఎంత బాడీ ఫిట్గా ఉంటుందంటే, అప్పట్లో ఆడవాళ్ళు ఏమైనా జిమ్ చేసేవాళ్ళ, మగవాళ్ళన్నా వెళ్ళి వ్యాయామము అవి ఇవి చేసేవారు బయట పొలం పనుల్లో, వీటిలో వాళ్ళకి ఫిజికల్గా ఫిట్ ఉండేవాళ్ళు. బట్ ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేస్తూనే ఫిట్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండేది, బికాస్ పొద్దున్నే లేచి సాన్పు చల్లేవాళ్ళు. సో దాంట్లో ఉన్న యాంటీబయాటిక్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అన్నీ ఇన్హేల్ చేయటము, దానివల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయ్యేది. చలికాలం వర్షాకాలం ఏది ఉన్నా వాళ్ళు సిక్ అవ్వకుండా హెల్దీగా ఉండేవాళ్ళు. ఇలా పిండి విసరటము, పసుపు దంచటము, కారం కొట్టే వాళ్ళు ఇంట్లోనే, ఇలా రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మనకి ఫుడ్ టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు ఉన్న హడావిడి లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనకి టైం టు టైం అన్నీ కావాలి, ఇన్స్టెంట్గా కావాలి అంటే ఆ ప్రాక్టీసెస్ కొంచెము టైం కన్స్యూమింగ్, బట్ మనం రొటీన్లో అయితే యూజ్ చేయలేము. బట్ వన్స్ ఇన్ అ వైల్ డెఫినెట్లీ చేయాల్సిందే. వన్ థింగ్, ఇట్ గివ్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్, వై నాట్ టు ట్రై సంథింగ్ లైక్ దాట్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 7:57 స్టూడియో క్లాక్లో టైం. సో దాట్ వాజ్ అవర్ హలో రెయిన్బో. చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము. మనం కూడా ఎప్పుడో ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవన్నీ రీలివ్ అవ్వడానికి ఇట్స్ అ వెరీ గుడ్ టైం, బికాజ్ మనకి ఈవెంట్స్ జరుగుతున్నాయి బయట సిటీలో, వేరే వేరే ప్లేసెస్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ లోకల్ మ్యూజియమ్స్ విజిట్ చేయండి, గో ఫర్ పోస్ట్ ఆఫీస్, అక్కడ స్టాంప్స్ కలెక్ట్ చేయండి. ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడ ట్రావెల్ చేసినా అక్కడ అథెంటిక్ ఫుడ్ తినడము, అక్కడి నుంచి అక్కడ ఉన్న డ్రెస్సెస్ కానీ శారీస్, అక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడము, లేకపోతే పోస్ట్ ఆఫీస్ వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్ళి మీకు లెటర్స్ రాసుకోవడము, స్టాంప్స్, ఇలా ఏది దొరికితే అది ఒక ప్లేస్ నుంచి తెచ్చుకొని కలెక్ట్ చేసుకుంటే దట్ విల్ బీ అ వెరీ గుడ్ కలెక్షన్ ఆల్ టుగెదర్. ఫొటోస్, ఎస్, నైస్ మెమరీ, బట్ అక్కడి నుంచి ఫిజికల్గా తెచ్చుకున్న ఆబ్జెక్ట్స్ ఇంకా ఎక్కువగా స్పెషల్ ఉంటాయి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 7:58 స్టూడియో క్లాక్లో టైం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తరాలు ఖండాలు దాటిన భారత సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులను అభినందించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్లో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి, పార్లమెంటు స్థానాలు 15 నుంచి 25కు పెరుగుతాయన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3 సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కట్లో ఉమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణ జరపనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కావడం ఇదే గమనార్హం. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల మొదటి ఇన్నింగ్ స్కోర్ నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 7:05 రేపు ఉదయం జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: అబ్బా ఇంకొచ్చేసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి. నీరా గారు మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲು ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೇತಲ್ಲು
1: ఏ చోటైన
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

يعلم السر وأخفى الله لا إله إلا هو له الأسماء الحسنى

أخرى إذ أوحينا إلى أمك ما يوحى.